శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉండవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 4వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 51 సెకను. శుభోదయం.

0: దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ శ్రీ ఎం కృష్ణ కిషోర్.
1: మానవుడు ఏ స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండటమే గొప్పతనమని మన చుట్టూ ఉన్న ప్రకృతి నిరంతరం బోధిస్తూనే ఉంది. ప్రకృతిలో ఉన్న గొప్ప లక్షణం వినమ్రత, దాన్నే వినయం కూడా అనవచ్చు. సుభాషితకారుడైన ఏనుగు లక్ష్మణ కవి, తరువుల తిరస ఫలభార గురుతగాంచు నింగివ్రేలుచు అమృతమొసంగు మేఘుడు, ఉద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము అన్న పద్య రత్నం ద్వారా చక్కని హితబోధను అందించారు సమాజానికి. మృదు మధుర ఫలాలను ఇచ్చే వృక్షాలు ఫలభారంతో క్రిందికే వంగి కనిపిస్తూ ఉంటాయి. ప్రాణికోటి జీవనాధారమైన నీటిని అందించే మేఘాలు సైతం తమ ధారలను క్రిందకే అందిస్తున్నాయి. ఇలా ప్రకృతి మొత్తం మానవ అభ్యుదయానికే సేవ చేస్తోంది. వినయ విధేయతలు ఉన్నవారే మహోన్నత కార్యాలను సునాయాసంగా సమర్థవంతంగా నెరవేర్చగలరు. అలాంటి వాళ్లే భగవంతుడి కృపకు పాత్రులవుతూ ఉంటారు. మానవ కోటిని జ్ఞాన మార్గం వైపు నడిపిస్తూ విజ్ఞాన ప్రభలను నింపేదే అసలైన విద్య. విద్యా వినయేన శోభతే అని శాస్త్రవచనం. పువ్వుకు తావిలా వినమ్రత లేకపోతే విద్య రాణించదు. కొందరు వినయంగా ఉండడాన్ని ఆత్మన్యూనతగా భావిస్తూ ఉంటారు, కానే కాదు. విధేయత అనేది ఒక మహత్తర సద్గుణం. మానవ పురోగతికి అమూల్య ఆభరణం వినయం. మనలోని సుగుణాలు మరింతగా ప్రకాశించాలి అంటే వినయ విధేయతలు అత్యంత ఆవశ్యకాలు. అవి మనిషిని మనిషిగా రూపుదిద్దుతాయి. సభ్య సమాజం కూడా ఆ ఉత్తమ లక్షణాలు కలవారినే అధికంగా గౌరవిస్తుంది. పరిస్థితుల ప్రభావం కారణంగా ఒక్కోసారి తలవంచినంత మాత్రాన ఆ మనిషి ఔన్నత్యానికి ఎలాంటి అల్పత్వము నీచత్వము ఆపాదింపబడవు. కార్య సాధన వినయంతోనే సాధ్యం. చేతనగువాడు కార్యమునకై తగ్గును వంగుగాక అల్పుడగునా, ఏతము వంగిన వంగును పాతాళము నీరు తెచ్చి బయలందల్లున్. ఈ పద్యం ద్వారా సత్ప్రయోజనం కొరకు ఎంత వంగినా దోషం లేదని తెలియజేశారు మన పూర్వకవులు. గుడిలోని విగ్రహం బండరాయే, శిల్పి ఎన్ని సమ్మెట దెబ్బలకు ఉలి దెబ్బలకు తనను గురి చేసినా ఆ బండరాయి విసుగు చెందకుండా వినయంతో తనకు తాను సంపూర్ణంగా అర్పించుకొని చిట్ట చివరకు పూజార్హమైన విగ్రహంగా పరిణామం చెందింది. జీవితంలో రాణించాలనుకునే వాళ్లంతా విద్యతో పాటు ఈ వినయ విధేయతలను గురుసేవ ద్వారా గురు బోధల ద్వారా అలవర్చుకోవాలి. విద్యాదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాధర్మం తతసుఖం. పురుషార్థాలకు సైతం ఈ వినయ విధేయతలే కీలకం అని గుర్తించి ప్రతి ఒక్కరం సత్పథగాములై ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలి. ఆ దిశగా సాగుదాం సమిష్టిగా.
0: సూక్తి సుధ మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ ఎం కృష్ణ కిషోర్.

నీరజాత దళాక్ష నీకు శరణు వాసవార్చిత మేఘవర్ణ నీకు శుభంబు మందరధర.

నిత్య కళ్యాణములునగు, నిత్య కళ్యాణములునగు నీకు ఎప్పుడు నిత్య కళ్యాణ

ఫ్యాషన్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకుందాం. బ్రెజిల్ దేశంలో పుట్టిన ఫ్యాషన్ ఫ్రూట్ని కెన్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికా, శ్రీలంక దేశాల్లో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. మన దేశంలో పెంచడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా దీన్ని పెంచుతున్నారు. ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ మంచి సువాసనతో ఉంటుంది, ఇతర పండ్ల రసాలతో కలపడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కేకులు, పేస్ట్రీలు, ఐస్ క్రీంలు తయారు చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఫ్యాషన్ ఫ్రూట్ను దాదాపుగా అన్ని రకాల నెలల్లోనూ పెంచవచ్చు. ఉదజన సూచిక 6 నుండి 7.5 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీరు పోయే సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. వర్షపాతం 100 నుండి 200 సెంటీమీటర్ల మధ్య ఉండే ఉష్ణ సమశీతోష్ణ వాతావరణం గల ప్రాంతాల్లో వర్షాధార పంటగా బాగా పెరుగుతుంది. అనావృష్టి పరిస్థితుల్లో నీటి వసతిని కల్పించాలి. ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో ముఖ్యమైన రకాలని గనక మనం చూసుకున్నట్లయితే పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్, పసుపు ఫ్యాషన్ ఫ్రూట్, అలాగే కావేరీ రకం, పర్పులు పసుపు రకం కలిపిన రకం ఇది. హైబ్రిడ్స్ వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్నాయి. పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఎత్తైన ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. పండ్లు 4 నుండి 5 సెంటీమీటర్ల వ్యాసంతో, పండిన తర్వాత పల్పు ముదురు ఎరుపు వర్ణంలో ఉండి 37 నుండి 49 గ్రాములు బరువు తూగుతాయి. పండ్ల రసం 35 నుండి 38% ఉండి మంచి సువాసనతో పసుపు రకం కన్నా బాగుంటుంది. గింజలు నల్లగా ఉంటాయి. ఈ పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్ ఆకుపచ్చ తెగులు, ఫ్యూజేరియం కాలర్రాటు, తామర పురుగులు వీటిని తట్టుకోలేదు. ఇక పసుపు ఫ్యాషన్ ఫ్రూట్ రకం విషయానికి వచ్చినట్లయితే ఇది తక్కువ ఎత్తులో పెరుగుతుంది, అత్యల్ప ఉష్ణోగ్రతల్ని తట్టుకోలేదు, కాబట్టి ఎత్తైన ప్రాంతాల్లో దిగుబడి సరిగా రాదు. పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్ కన్నా పండ్లు కొంచెం పెద్దవిగా ఉండి 60 గ్రాముల వరకు బరువు తూగుతాయి. పూర్తిగా పండిన తర్వాత బంగారు పసుపు వర్ణంలో మారుతాయి. పండ్ల రసం పుల్లగా ఉండి తక్కువగా, అంటే 25 నుండి 30% ఉంటుంది. సువాసన కూడా అంత ఎక్కువగా ఉండదు. గింజలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఆకుమచ్చలు, ఫ్యూజేరియం విల్ట్, త్రిప్స్, నిలుపురుగుల తాకిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే రకం ఇది. ఇక మూడవ రకం కావేరీ హైబ్రిడ్. పర్పులు, పసుపు ఫ్యాషన్ ఫ్రూట్లను సంకరపరచగా వచ్చిన రకం ఇది. దీన్ని సెంట్రల్ హార్టికల్చరల్ ఎక్స్పెరిమెంట్ స్టేషన్ కర్ణాటక వారు వృద్ధి చేశారు. అధిక దిగుబడినిస్తూ 85 నుండి 90 గ్రాముల బరువున్న కాయలనిస్తుంది. పర్పుల్ రంగులో ఉండే ఈ పండ్లు నాణ్యత కూడా పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్నే పోలుంటాయి. ఈ రకం ఆకుపచ్చ, ఫ్యూజీరియా, కాలర్ రాట్, అలాగే నులి పురుగుల తాకిడిని తట్టుకుంటుంది. ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు కొమ్మంట్ల ద్వారా వృద్ధి చేయొచ్చు. అంటుకట్టడం ద్వారా వృద్ధి చేయబడిన మొక్కల పెరుగుదల విత్తనం ద్వారా వృద్ధి చేసిన మొక్కల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటుకట్టడం ద్వారా విల్ట్, వేరుకుళ్ళ తెగుళ్లను తట్టుకోగల రకాలని వృద్ధి చేయొచ్చు. మంచి దిగుబడినిచ్చే నాణ్యత గల పండ్లను ఉత్పత్తి చేసే మొక్కల్ని ఎంపిక చేసుకుని పండ్లను సేకరించాలి. ఆ పండ్లను గుజ్జు తీసి 3 రోజుల పాటు మురగనిచ్చిన తర్వాత విత్తనాలని సేకరించాలి. మార్చి ఏప్రిల్ నెలల్లో విత్తనాలని తయారు చేసిన బెడ్ల మీద నాటుకోవాలి. మొలకెత్తిన విత్తనాలని 4 నుండి 6 ఆకుల దశకు చేరిన తర్వాత పాలీబ్యాగుల్లోకి మార్చాలి. 3 నెలల తర్వాత పాదుకు 2 మొక్కలు చొప్పున పొలంలో నాటుకోవచ్చు. ఇక శాఖీయ పద్ధతిలో మనం సాగు చేయదలుచుకుంటే అక్టోబర్ మాసంలో ప్రూనింగ్ చేసిన తర్వాత 3 నుండి 4 కణుపులు కలిగి 2 సెంటీమీటర్ల మందం గల కొమ్మల్ని ఎంపిక చేసుకుని కత్తిరించుకోవాలి. తర్వాత వీటిని పాలీబ్యాగుల్లోకి మార్చుకోవాలి. వేళ్లు వృద్ధి చెందిన తర్వాత ఈ మొక్కల్ని తర్వాత సీజన్లో నాటుకోవాలి. ఇక అంటుకట్టే విధానంలో ఫ్యాషన్ ఫ్రూట్ పసుపు రకాన్ని తల్లి మొక్కగా ఉపయోగిస్తూ పర్పుల్, కావేరీ మొదలైన రకాలతో అంటుకట్టచ్చు. తల్లి మొక్క పెంపకం మనం చూసుకున్నట్లయితే ఎల్లో ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాల్ని నాటి 50 సెంటీమీటర్ల ఎత్తు 3 నుండి 4 మిల్లీమీటర్ల మందం వచ్చే వరకు పాలీబ్యాగుల్లో లేదా బెడ్ల మీద పెంచాలి. ఆరోగ్యవంతమైన ముదురు ఆకుపచ్చని ఆకులు గల మొక్కల్ని అంటుకట్టడానికి ఎంపిక చేసుకోవాలి. పర్పుల్, పసుపు ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కల్లో అధిక దిగుబడినిచ్చే మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. పూత దశలో ఉన్న మొక్కల నుండి అంటు కొమ్మలను కత్తిరించాలి. అలాగే పిల్ల మొక్కల్ని రసం పీల్చే పురుగులు, చీడపీడల బారిన పడకుండా పెంచాలి. అంటు కట్టడానికి శుభ్రమైన కత్తులు, పరికరాలని వాడుకోవాలి. ఇనార్చింగ్ పద్ధతిలో అంటు కట్టాలి. అంటు కట్టిన తర్వాత అంటుకట్టిన మొక్కల్ని రోజూ నీటితో తడపాలి. తల్లి లేదా వేరుమూలం నుంచి వచ్చే కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి.
అంటుకొమ్మ 10 సెంటీమీటర్ల పొడవు పెరిగిన తర్వాత సూర్యరశ్మిలో ఉంచి హార్డెనింగ్ చేయాలి. అంటుకట్టిన నెల తర్వాత గ్రాఫ్టింగ్ టేప్ను తొలగించాలి. ఇక ఫ్యాషన్ ఫ్రూట్ సాగుకి నేల తయారీని గనక మనం చూసుకున్నట్లయితే, బాగా దుక్కి చేసిన నేలలు 45 సెంటీమీటర్ల గుంటలు తవ్వుకుని ఆ గుంతలకి 3 పాళ్లు తవ్విన మట్టి, 1 పాలు కంపోస్టు కలిపి గుంతల్ని నింపుకోవాలి. మబ్బుగా ఉన్న రోజుల్లో లేదా వర్షాకాలం ప్రారంభంలో మొక్కల్ని నాటుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య 2 మీటర్లు, వరుసల మధ్య 3 మీటర్లు ఎడం ఉండేలాగా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కల్ని నాటుకోవాలి. ఇక ఫ్యాషన్ ఫ్రూట్లో కొమ్మ కత్తిరింపుల్ని గనక మనం చూసుకున్నట్లయితే, ఫ్యాషన్ ఫ్రూట్ కొత్త కొమ్మల మీద పూతకాయలు ఏర్పడతాయి. కాబట్టి క్రమ పద్ధతిలో కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. తద్వారా ఎక్కువ కొత్త కొమ్మలు పుట్టి కాయ దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కాయల్ని కోసిన తర్వాత పక్క కొమ్మల్ని 4 నుంచి 5 కణుపుల వరకు ఉంచి చివర్లు కత్తిరించాలి. కొమ్మ కత్తిరింపులు మార్చి ఏప్రిల్ మాసాల్లో లేదా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కాయ కోత సమయాన్ని బట్టి చేసుకోవాలి. ఫ్యాషన్ ఫ్రూట్లో ఎక్కువ దిగుబడులు రావడానికి ఎరువుల యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఒక్కొక్క చెట్టుకి సంవత్సరానికి 110 గ్రాముల నత్రజని, 60 గ్రాముల ఫాస్ఫరస్, 100 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువుల్ని 2 నుంచి 3 భాగాలుగా విడగొట్టి ఇచ్చుకోవాలి. మొక్క వేళ్లు భూమి పైపొరల్లో 15 సెంటీమీటర్ల వరకు మాత్రమే వ్యాపించి ఉంటాయి. కాబట్టి వేర్లకి హాని కలగకుండా పైపైనే కలుపు తీయాలి. భూమిని గుల్లగా చేయటం చేసుకోవాలి. వేసవిలో తేమ కాపాడుకోవడానికి ఎండుటాకులతో మల్చింగ్ చేసుకోవాలి. మొక్కలు నాటిన 9వ నెల నుండి పండ్లని కోసుకోవచ్చు. పూర్తి స్థాయిలో దిగుబడి 16 నుండి 18 నెలలకు వస్తుంది. ముఖ్యంగా 2 సీజన్లలో పంట కోసుకోవచ్చు. మొదటి పంటని ఆగస్టు నుండి డిసెంబర్ వరకు, రెండవ పంటని మార్చి నుండి మే నెలల వరకు తీసుకోవచ్చు. పూత నుండి 80 నుండి 85 రోజుల్లో కాయలు కోసుకోవచ్చు. పండిన తర్వాత పళ్ళు నేల మీద రాలిపోతాయి. కాబట్టి పండు రంగు కొంచెం పసుపు పర్పుల్ రంగులోకి రాగానే రకాన్ని బట్టి తొడిమితో సహా కోసుకోవాలి. సంవత్సరంలో 1 హెక్టార్లో 12 నుండి 13 టన్నుల వరకు దిగుబడి పొందొచ్చు. కోసిన పండ్లను వెంటనే మార్కెట్కు తరలించాలి. లేనట్లయితే వాటి బరువు, తాజాదనంలో మార్పు వస్తుంది. దూర ప్రాంతాలకు మార్కెట్ చేసేటప్పుడు పాలిథీన్ లైనింగ్ ఉన్న క్రేట్స్, రంధ్రాలతో ఉన్న పాలీ బ్యాగ్లను వాడినట్లయితే నాణ్యతలో మార్పు రాదు. బహువార్షికమైన ఈ పంట 6 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తర్వాత దిగుబడిలో క్షీణత కనిపిస్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హైపవర్డ్ ఈ కమిటీ భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారు. మా అందరికీ తెలియజేస్తున్నాను.
0: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయమండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్టంలోని ఆర్మూరు జగిత్యాల జాతీయ రహదారి NH 63 విస్తరణకు ఆమోదం లభించగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH 563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ రెండు జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛభారత్ గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: విశాఖపట్నం 1400 టన్నులు, విశాఖపట్నం మరొక 600 టన్నులు దాని యొక్క కెపాసిటీ పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడ కూడా పెడుతున్నాం. కాబట్టి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్ వచ్చేందుకు మనకు 100 ఫీట్ పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, రెడ్ సపరేట్ చేయటం, మెన్యూర్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో సెలక్షన్ చేశాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావెల్ బోక్షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
3: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు CMRF కానివ్వండి, NOCలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
0: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్టంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని

కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिझा। अथ वार्ताः। केन्द्रीय मन्त्रिमण्डलेन विमानन परिवहन मार्ग आधारभूत संरचना क्षेत्रेषु महत्वपूर्णाः योजनाः अनुमोदिताः। पश्चिम एशिया संकट कारणेन वर्धितेषु इंधन मूल्येषु भारतीय विमान सेवानां कृते विमान इंधनस्य अर्थात एटीएफ मूल्यस्य स्थिरीकरणार्थं तैल विपणन समवायेभ्यः सहस्रकोटि रूप्यकाणां आय व्यय सहायतां प्रदातुं प्रशासनं निर्णयं कृतवत्। सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः अवोचत् यत् एतेन विमानन क्षेत्र संबद्धाः प्रायः 77 लक्ष आजीविकाः सुरक्षिताः भविष्यन्ति। सहायता योजनेयं 36 मास पर्यन्तं प्रवर्तयिष्यते। मन्त्रिमण्डलेन दिल्ली निकटवर्ति क्षेत्रे वायु प्रदूषण नियन्त्रणार्थमपि एकस्याः योजनायाः अनुमोदनं कृतम्। द्विवर्षीय योजनायां प्रायः 2 लक्षं ट्रक यानानि 16,000 बस यानानि च प्रतिष्ठापयितुं लक्ष्यं निर्धारितम्। मन्त्रिमण्डलीय समित्या ओडिशा राज्ये रामेश्वरात् पारादी पर्यन्तं 63,100 किलोमीटर परिमितस्य नूतन तटीय राजमार्ग निर्माणाय अनुमतिः प्रदत्ता। एतदतिरिच्य समित्या बिहार राज्ये राष्ट्रिय राजमार्गयोः 31 तथा 31,200 च इत्येतयोः खगड़िया पूर्णिया खण्डस्य चतुर्पथ परियोजनापि अनुमोदिता। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां वेनेजुएला देशस्य राष्ट्रपतिना डेल्जी रोड्रिगेज इत्यनेन सह द्विपक्षीय वार्तां विधास्यति। अस्याम् उच्चस्तरीय चर्चायां भारत वेनेजुएला सम्बद्धानाम् अशेषेषु पक्षेषु मन्थनं भविष्यति। सहैव ऊर्जा सुरक्षा व्यापार निवेश स्वास्थ्य सेवा परिवहनम् नवीकरणीय ऊर्जा इत्यादिषु क्षेत्रेषु भविष्ये सहयोगस्य नूतन मार्गाणाम् अन्वेषणं च भविष्यति। रोड्रिगेज वर्यः भारतदेशस्य 5-दिवसीय यात्रायां ह्यः नवदिल्लीं समागच्छत्। प्रधानमन्त्री नरेन्द्र मोदी अवोचत् यत् कृत्स्ने हि विश्वे योगस्य लोकप्रियता तीव्रगत्या वर्धमाना वर्तते। एकस्मिन् सामाजिक अन्तर्जालीय पटले एकेन सन्देशेन प्रधानमन्त्रिणा संसूचितं यत् अद्य प्रथम वैश्विक योगासन प्रतियोगितायां सः आभासीय माध्यमेन सम्मिलितो भविष्यति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य सायंकाले त्रिपुरा राज्यस्य 2-दिवसीय यात्रायाम् अगरतला नगरं प्रति एष्यति। यात्रावधौ श्रीशाहः पुष्पवन्त पैलेस इत्यस्य शिलान्यास समारोहे भागं ग्रहीष्यति। लंकामुरा स्थिते सीमा सुरक्षा बलस्य निरीक्षणं च करिष्यति। सहैव राज्य केन्द्रीय सुरक्षा अधिकारिभिः सह एकं उच्चस्तरीय उपवेशनं करिष्यति। गृहमन्त्रिणः यात्रां वीक्ष्य त्रिपुरा प्रशासनेनापि एका उच्चस्तरीया प्राशासनिक सुरक्षा सीमा सभा आयोजिता। राष्ट्रिय राजधान्यां दिल्ल्यां मालवीय नगरस्य एकस्मिन् विश्रान्ति निलये भीषणाग्निकाण्डे 21 जनाः मृत्युमुपगताः, अनेके च जनाः व्रणिताः अभवन्। दक्षिण दिल्ल्यारक्षि विभागस्य उपायुक्तः अनंत मित्तलः अवोचत् यत् अग्निशमन विभागस्य 8 वाहनैः सह अग्निः नियन्त्रितः। आरक्षिणाम् अग्निशमनस्य तथा अन्य आपत्कालिक सेवानां संयुक्त प्रयत्नैः 40+ जनाः सुरक्षितरूपेण उद्धृताः, चिकित्सोपचारार्थं च चिकित्सालयेषु प्रेषिताः। प्रधानमन्त्री नरेन्द्र मोदी घटनामुद्दिश्य गहनं दुःखं व्यक्तीकृतवान्। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, गृहमन्त्री अमितशाहः तथा दिल्लीराज्यस्य मुख्यमन्त्री रेखागुप्ता अपि अस्मिन् दुःखदे घटनाक्रमे शोकं प्रकटितवन्तः। सर्वैः नेतृभिः शोकसन्तप्त परिवारान् प्रति गहनसंवेदना व्यक्तीकृता। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి దూచ్చటి గురించి వింటారు. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు, శ్రీమతి బి చౌదూరాణి గారి ప్రసంగం, లలిత గీతాలు, ఈ అంశాలు ఉంటాయి. ఉదయం 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు. 8:35 చిత్రగీతాలు. 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె దిల్లేశ్వరరావు గారి నాదస్వర వాద్య కచేరీ వింటారు. డోలు సహకారం శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం వారి సమర్పణ వింటారు. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. మధ్యాహ్నం 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు. 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట వింటారు. నిర్వహణ శ్రీ వనపర్తి హనుమంతరావు బృందం. మధ్యాహ్నం 1:10 చిత్రగీతాలు. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో జానపద గేయంలో స్త్రీ పాటలు. డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం. రేడియోతో నా పయనం ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. మధ్యాహ్నం 2:30 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 3:00 టీన్ టైం. సాయంత్రం 4:00 యువలయ. 4:30 9వ తరగతి విద్యార్థులకు అమరవాణి హిందీ పాఠం వింటారు. అధ్యాపకులు శ్రీమతి సిహెచ్ పవని వనలత, విద్యార్థి సాయి విష్ణు. సాయంత్రం 4:45 భజనావళి కార్యక్రమంలో శ్రీమతి లేటి భార్గవి బృందం ఆలపించిన భజనలు వినవచ్చు. 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. సాయంత్రం 6:30 పల్లెచీమలు కార్యక్రమంలో ఆకుకూరల ప్రాముఖ్యత, నిల్వ పద్ధతులు, డాక్టర్ ఎస్ దివ్య ప్రసన్న కుమారి గారి ప్రసంగం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వేసవికాలంలో తేనెటీగల సంరక్షణలో పాటించవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నళిని గారితో పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం, నువ్వుల పంట సాగులో మెళకువలు వివరాలు వినవచ్చు. సాయంత్రం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఆపద్బాంధవులు శ్రీమతి తాటికోల పద్మావతి గారిచే కథానిక వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. రాత్రి 9:30 ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు వింటారు. 10:00 జాతీయ ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం. ఇందులో శ్రీమతి సౌమ్యా మిశ్రా గారిచే మైథిలి జానపద గీతాలు వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 అవుతుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనుజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనుజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.

0: బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
1: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्तालु వింటున్నారు. केंद्र होम मंत्री अमित शाह ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావోపీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్ వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
2: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని WHO చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్

0: ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్టలలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 31వ శ్లోకం.

అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సాపార్థ రాజసీ. పార్థ, ఓ అర్జున, కార్యం చేయదగి ఉన్న ధర్మం చ ధర్మమును మరియు అకార్యం ఏవచ చేయకూడనే కూడనిదైన అధర్మం శాస్త్రనిషిద్ధమైన అధర్మాన్ని యయా ఏ బుద్ధిచేత అయథావత్ అనిశ్చితంగా ప్రజానాతి ఏ మానవుడైతే తెలుసుకుంటున్నాడో సా అట్టి బుద్ధి బుద్ధి లేదా అంతఃకరణము రాజసి రజోగుణ ప్రధానమైనది. యయా ధర్మమధర్మంచ కార్యం చ కార్యమేవచ

0: అర్జున, ఇది నాకిప్పుడు కర్తవ్యం. ఎందుకంటే శాస్త్రం చెప్పిన ధర్మం ఇదే. ఇది నేనిప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఇది శాస్త్రం నిషేధించిన అధర్మం అనే విషయంలో ఏ బుద్ధి మనిషికి ఎప్పటికప్పుడు సందేహాన్నే గాని సరైన నిశ్చయాన్ని కలిగించదో అది రాజస బుద్ధి. ఏ బుద్ధి తెలుసుకుంటుందో అది సాత్వికం అన్నారు. ఈ శ్లోకంలో ఏ బుద్ధి మనిషికి సందేహాన్ని కలిగిస్తుందో అది రాజసం అంటున్నారు. అంటే తెలుసుకొనుట అనే క్రియకు బుద్ధే కర్త అని మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. తెలుసుకునేవాడు మనిషి అని, బుద్ధి అతనికి సాధనమని రెండవ శ్లోకంలో చెబుతున్నారు. ఇది విరుద్ధం కాదు. ఎందుకంటే బుద్ధిహి వేత్తి, బుద్ధి తెలుసుకుంటోంది అని కనిపిస్తున్నా అక్కడ కూడా బుద్ధి ద్వారా మనిషి తెలుసుకుంటున్నాడు అనే తాత్పర్యాన్నే మనం గ్రహించాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే చేతనుడైన జీవుడే తెలుసుకునేవాడవుతాడు. జడమైన బుద్ధి ఎప్పటికైనా పనిముట్టే, అంటే కరణమే. కనుక మొదటి శ్లోకంలో ఉండే ప్రథమా విభక్తిని కూడా వ్యాకరణ సూత్రాల ద్వారా సవరణ చేసి బుద్ధి సాధనము అనే రీతిలోనే అర్థం చెప్పుకోవాలి. రాజస బుద్ధి విషయంలో బంధమోక్షాల ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ బుద్ధికి ధర్మాధర్మాలను మించి తత్వ విషయాలను గురించి ఆలోచించే ప్రవృత్తి గాని సామర్థ్యం గాని ఉండవు. యయాధర్మమధర్మంచ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసీ.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి దూర్జటి గురించి తెలుసుకుందాం. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
2: స్తుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పల్కులకెట్లు కలిగెను అతులిత మాధురీ మహిమ అని శ్రీకృష్ణదేవరాయలు భువన విజయ సభామందిరంలో అడిగినప్పుడు తెనాలి రామకృష్ణుడు హా తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాదరోదిత సుధారసధారల గ్రొలుతంజుమి అని పలికినట్లు ఒక చాటుపద్యం ప్రచారంలో ఉంది. అయితే దూర్జటి వంశీయుడైన కుమారధూర్జటి కృష్ణరాయ విజయము అనే కావ్యాన్ని రచిస్తున్నప్పుడు కృతిభర్త ఆరవీటి చినవెంకటరాజు స్థుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పల్కులకెట్లు కల్గెనో అతులిత మాధురీ మహిమ నా మునుమీ పెదతాత చాల సన్నుతిగనే కృష్ణరాయల మనోజ్ఞ సభన్ వినుము ఈవున్ అట్లా మత్కృత బహుమాన వైఖరుల కీర్తి వహింపు ముధాత్రిలోపలన్ అని పలికినట్లు తెలుస్తున్నది. అష్టదిగ్గజ కవులుగా ప్రసిద్ధి పొందిన వారిలో నిజంగా ఎవరెవరు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో ఉన్నారు అనే విషయంలో భిన్నా

అభిప్రాయాలు ఉన్నాయి. ధూర్జటి కృష్ణరాయల సభలో ఉన్నాడని చెప్పటానికి కుమారధూర్జటి రచించిన కృష్ణరాయ విజయము అనే కావ్యమే కాకుండా కుమారధూర్జటి కుమారుడు లింగరాజు శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే కావ్యం కూడా సాక్ష్యంగా ఉంది. ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము అనే రచనలు చేసినట్లు తెలుస్తున్నది. శ్రీకాళహస్తి మాహాత్మ్యములో కృష్ణరాయల ప్రసక్తి లేదు. ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యాన్ని క్రీస్తు శకం 1528 ప్రాంతంలో రచించాడని విఘ్నుల భావన. ధూర్జటి తన రచనల్ని శ్రీకాళహస్తీశ్వరునికే అంకితం ఇచ్చాడు. ధూర్జటి రచించిన శ్రీకాళహస్తి మాహాత్మ్యములోని ప్రారంభ పద్యంలో వస్తునిర్దేశం ఉన్నది. శ్రీ విద్యానిధియై మహామహిమచే చెన్నై వశిష్ఠాజ లోతావాతాశన సామజాటవిక గోత్రాదేవ నత్కీర రాజీవక్షీయుగ యాదవాధిపులకున్ శ్రేయస్కరంబైన ఆర్యావమాంగము దివ్యలింగము మదీయ అభీష్టముల్ సల్పెడున్. శ్రీవిద్యకు నిధి అయిన శివుడు ఎవరెవరికి శ్రేయస్సును కలిగించాడో కవి ఈ పద్యంలో తెలిపాడు. నాటకంలోని నాందీ పద్యంలా ఈ పద్యం ఉన్నది. వశిష్ఠుడు, బ్రహ్మ, సాలెపురుగు, పాము, ఏనుగు, ఆటవికుడైన తిన్నడు, శివబ్రాహ్మణుడు, నత్కీరుడు, ఇద్దరు వేశ్యా తనయలు, యాదవరాజు, వీళ్లందరికీ స్వామి శ్రేయస్సును కలిగించాడు. శ్రీకాళహస్తి మాహాత్మ్యములో 4 ఆశ్వాసాలు ఉన్నాయి. ప్రథమాశ్వాసంలో యాదవాధిపునికి శ్రీకాళహస్తీశ్వరుడు మాయా జంగమ రూపంలో దర్శనమివ్వటం, వశిష్ఠుడు పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి తపస్సు చేయటం ఉన్నాయి. ద్వితీయాశ్వాసంలో బ్రహ్మదేవుని పుత్రోత్పత్తి, శ్రీకాళహస్తుల శివసాయుజ్యం ఉన్నాయి. ఈ ప్రబంధానికి తృతీయాశ్వాసం ఆయువుపట్టులా ఉంది. ఇందులో తిన్నని కథ, శివబ్రాహ్మణుని వృత్తాంతం, నత్కీరుని కథ వర్ణితమయ్యాయి. చతుర్థాశ్వాసంలో వేశ్యా తనయలు శ్రీకాళహస్తీశ్వర భక్తి ప్రేరితమై తమ జీవితాన్ని పరమేశ్వరునికి అంకితం చేయటం ప్రస్తావించబడింది. శ్రీకాళహస్తి మాహాత్మ్యములోని తిన్నని కథ పాఠకులకు గగుర్పాటును కలిగిస్తుంది. వేదాలలో చెప్పబడిన పద్ధతుల కంటే భిన్నంగా తిన్నడు శివుని పూజిస్తాడు. తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని శివునికి అర్పిస్తాడు. ఒకరోజు తాను తెచ్చిన పదార్థాల్ని శివుడు స్వీకరించకుండా తన కంటి వెంట నీరు కారుస్తాడు. అప్పుడు తిన్నడు శివుని కంటికి బాధ కలిగిందని, కంటికి కంటికంటే మందు లేదని గ్రహించి తన పొదిలో ఉన్న ఒక బాణంతో ఒక కన్ను పెకలించి శివుని కంటిలో అమర్చుతాడు. ఆ తర్వాత రెండవ కంటి వెంట శివుడు రక్తం స్రవించేటట్లు చెయ్యగానే తిన్నడు ఏమాత్రం భయపడకుండా లాలాట లోచనంబున కీలాలము దొరగనేని కేవల భక్తిన్ కీలించి మనోదృష్టికి మూలంబగు నాదు ప్రాణమునీకిత్తున్ అని పలికిన తీరు తిన్నని గాఢభక్తికి నిదర్శనం. కన్నును అర్పణ చేసినవాడు కాబట్టి తిన్నడు ఆనాటినుంచి కన్నప్పగా ప్రసిద్ధి పొందాడు. ఎంత ప్రతిభా పాండిత్యాలు ఉన్నా భగవంతుని పట్ల తేలిక భావంతో ఉండకూడదని, అలా ఉంటే దుష్ఫలితాల్ని అనుభవించవలసి ఉంటుందని నత్కీరుని కథ ద్వారా గ్రహించగలుగుతాం. మధురానగరంలోని మాణిక్యవల్లి అనే వేశ్యకు ఉన్న 2 కుమార్తెలు శివభక్తులుగా రూపొందారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లి తన పిల్లల్ని వేశ్యావృత్తిలోనికి ప్రవేశపెట్టలేకపోయింది. వేశ్యాపుత్రికల చేష్టలన్నీ శివసంబంధమైనవే అని తెలియజేస్తూ

0: ధుర్జటి కనక శలాకలంతెగడు కన్యలు కట్టిన బొమ్మరిల్లు శంభుని గుడి. బొమ్మ శంకరుడు, బోనము గుజ్జనగూడు. వేట్క చేసిన పనులన్నియున్ శివుని సేవ యొనర్పగ పడ్డ పాట్లుగా మనమునొహసేయుదురు మానునే తొల్లిటి జన్మవాసనల్ అని అద్భుతంగా రచించాడు. ధుర్జటి రెండవ రచన శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇందులో భక్తి భావాలతో పాటు అనేక సామాజిక అంశాలు ప్రస్తావితమయ్యాయి. రాజాస్థానంలో ఉన్న రాజాశ్రయాన్ని మెరసిస్తూ పలు పద్యాల్ని ధూర్జటి రచించాడు. రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చున్ అంభోజాక్షీ చతురంతయాన తొరగీ భూషాదులు ఆత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర అని ఐహిక భోగాల పట్ల నిరసనను ప్రకటించాడు. ధుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు ఈనాటికి సమాజానికి అన్వయించేటట్లు ఉండటం గమనార్హం. సాహిత్యం సార్వజనీనం, సార్వకాలికం కదా. ప్రస్తుత సమాజంలో చాలామంది పుత్రసంతానం లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కళ్ళు తెరిపించటానిక అన్నట్లు ధుర్జటి, కొడుకుల్ పుట్టరటంచు ఏట్టుర్ అవివేకుల్, జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్, వారిచేన్ ఏ గతుల్ వడశన్, పుత్రులు లేని ఆ సుకునకున్ పాటిల్యనే దుర్గతుల్, చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర అనే పద్యాన్ని రచించాడు. కొడుకులు పుట్టలేదని దుఃఖించేవారు అవివేకులు అన్నాడు. కౌరవనాథుడైన ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు కలిగినా ఆ రాజు ఏ గతులు పొందాడని ప్రశ్నించాడు. జీవితమంతా నిష్ఠాగరిష్టమైన బ్రహ్మచర్యంతో గడిపిన సుఖ మహర్షికి ఎలాంటి దుర్గతులు ప్రాప్తించలేదు కదా. అపుత్రస్య గతిర్నాస్తి అనే పలుకులు అర్ధరహితాలని ధుర్జటి ప్రబోధం. సమాజంలో కొంతమంది పదవిలో ఉన్నప్పుడు ఒక రకంగా, పదవి లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు. అలాంటి వారి తత్వాన్ని తెలియజేస్తూ ధుర్జటి, రాజన్నంతనే పోవున కృపయు ధర్మంబు ఆభిజాత్యంబు విద్యాజాత క్షమ సత్యభాషణము విద్వన్మిత్ర సంరక్షయున్ సౌజన్యంబు కృతంబు ఎరుంగుటయు విశ్వాసంబు కాకున్నా దుర్బీజశ్రేష్ఠులుగా కతంబుగలదే శ్రీకాళహస్తీశ్వర అనే పద్యాన్ని రచించాడు. ధుర్జటి కవిత్వం అతులిత మాధురీ మహిమతో ఒప్పారుతుంది. ధుర్జటిలో పాత్ర చిత్రణ నైపుణ్యం ఉంది. రసోచితమైన శబ్దాల్ని ప్రయోగించే ప్రతిభ ఉంది. జ్యోతిషశాస్త్ర పాండిత్యం కూడా ఉంది. సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధుర్జటి బహుముఖ ప్రజ్ఞాధురీణుడు.
1: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన ధుర్జటి కవి గురించి విన్నారు. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
1: తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మరో కవి గురించి తెలుసుకుందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కార్యక్రమంలో ఇప్పుడు యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు అనే అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం వింటారు.
1: ఒత్తిడి అంటే ఏమిటి ముందుగా తెలుసుకుందాం. చూడండి, ఈ రోజుల్లో అందరి నోటి నుండి వచ్చే మాట స్ట్రెస్, స్ట్రెస్, స్ట్రెస్, అది ఒత్తిడి. ఎల్కేజీ కుర్రవాడి నుండి 85 సంవత్సరాల వృద్ధుల వరకు అందరి నోట ఇదే మాట. ఒత్తిడి అనేది మనకు ఎదురయ్యే పరిస్థితులకు మనము రెస్పాండ్ అయ్యే ఒక ప్రక్రియ. చిన్న ఉదాహరణ చూద్దాం. మనము ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాము, దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, ఏం జరుగుతుంది? మనసు అంతా అల్లచడి, ఒత్తిడితో నిండిపోతుంది. అలాగే చేయవలసిన పని ఎక్కువగా ఉండడం, తగిన సమయంలో పూర్తి చేయవలసి రావడం, తగినంత శక్తి లేకపోవడం వలన ఒత్తిడి వస్తుంది. పైన చెప్పిన దానిలో మనము చేయవలసిన పనిని తగ్గించలేము, అలాగని సమయాన్ని 24 గంటలకు మించి పెంచలేము కదా. కానీ ఒకటి చేయగలం, శక్తిని పెంచుకోగలం. ఆ శక్తితో మనము ఎంత పనినైనా సులువుగా పూర్తి చేయగలం. మరి ఈ శక్తిని ఎలా పెంచగలము అంటే అది కేవలం యోగా వలన మాత్రమే వస్తుంది. ఒత్తిడి వలన రకరకాల సమస్యలు వస్తాయి. నిద్రలేమి, అధిక రక్తపోటు, ఆగ్రహము, నిరాశ, జీర్ణక్రియ సమస్యలు, మానసిక ఆందోళన, డిప్రెషను, మరి 10 విధాలుగా డయాబెటీస్ అవ్వచ్చు, థైరాయిడ్ ఎయిడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మన భావోద్వేగాల వలన ఒత్తిడి వస్తుందని తెలుసుకున్నాం కదా. మన షట్చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క భావోద్వేగము దాగి ఉంటుంది. ఈ భావోద్వేగాలు మనలో ఒత్తిడిని పెంచుతూ ఉంటాయి. మనం కొంచెము సూక్ష్మంగా చూసుకుంటే మూలాధారంలో మనకి 2 భావోద్వేగాలుంటాయి, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. సో మన ఆలోచన విధానం బట్టి, మన జీవన శైలిని బట్టి మనం నెగిటివ్ దానిలో పడిపోతే మనకి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం పాజిటివిటీకి మార్చుకోవాలి. ఇప్పుడు మూలాధారంలో ఉండేది జడత్వము లేదా చైతన్యము. మనము యోగా చేయకపోతే జరిగేదేంటి, జడత్వంలో పడిపోతాం. అక్కడి నుంచి పై చక్రంలోకి కొంచెం ముందుకు వస్తే మనము స్వాధిష్టానంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ మనకి సెక్షువల్ డిజైర్స్ లేదా సృజనాత్మక రెండు ఉంటాయి. కింద మూలాధారంలో జడత్వం ఏమవుతుంది, ఆ సెక్షువల్ డిజైర్కి వెళ్ళిపోతుంది, ఇంకొంచెం నెగిటివ్ పెరుగుతుంది. అక్కడి నుంచి పైకి వస్తే మణిపూర్వంలో మనకి జాయ్, జెనరాసిటీ ఉంటుంది, అలాగే ఉదారత అన్నమాట, అలాగే ఆనందము. లేదా నెగిటివ్ విషయంలోకి వచ్చేటప్పటికి గ్రీడ్, జెలసీ, ఇవి రెండు ఉంటాయి. ఈ నెగిటివ్ నుంచి మళ్ళీ గ్రీడ్, జెలసీ నుంచి పైకి వచ్చి హృదయ స్థానంలో అనాహత దగ్గర ఏం జరుగుతుంది, మనము హేట్రేడ్ పెరుగుతుంది మనలో, అక్కడి నుంచి ద్వేషం అనమాట. అక్కడి నుంచి కొంచెం పైకి వస్తే ఏమవుతుంది, విశుద్ధి చక్రం గొంతు దగ్గర మనకి అక్కడ కూడా నెగిటివ్ వచ్చేస్తుంది, దాంట్లో కోపము ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. అక్కడి నుంచి మనము పైకి వస్తే ఆజ్ఞాచక్రంలోకి వచ్చేప్పటికి మనము ఇగ్నోరెన్స్, దాంట్లోకి ఎరుక లేకుండా జరిగిపోతుంది. సో యోగం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఇవన్నిటినీ కూడా పాజిటివ్లోకి మనం చక్రాలన్నీ కూడా క్లిన్జింగ్ జరిగి మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి మన జీవన విధానంలో మనం ప్రతిరోజు కూడా యోగా గంటపాటు చేసి మనము ఈ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మనని మనము ఎరుకలో ఉంచుకోవడము, మనలో వచ్చే భావోద్వేగాలు కానీ, ఆలోచనలు కానీ మనని మనము గమనించుకుని దానిని శ్వాస ద్వారా, యోగం ద్వారా మనము నియంత్రించుకోగలిగితే అక్కడ మనము మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనము ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాము. యోగా చేయటం వలన మరియు ప్రాణాయామాలను చేయడం వలన ద్వారా మానసికమైన ఒత్తిడిని అదుపులోకి ఉంచుకోవచ్చు, శరీరానికి ప్రశాంతతను అందించవచ్చు. ఒత్తిడి వలన మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల బ్యాలెన్స్ని కోల్పోతాము, దానివలన ఎన్నో సమస్యలు, ఎలాంటివి, బీపీ, యాంగ్జైటీ అలాంటివి. కాబట్టి అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయడం వలన ఒత్తిడిని నియంత్రించవచ్చు. శ్వాస

0: ద్వారా మనసుని నియంత్రించవచ్చు. మనసు ఎప్పుడైతే మనం మేనేజ్ అంటే నియంత్రించగలమో, అప్పుడు మనము ఈ క్షణంలో ఉండగలుగుతాం. ఈ క్షణంలో ఆనందం ఉంటుంది. మనసుని నియంత్రించగలిగితే లైఫ్ అంతా కూడా సెలబ్రేషనే, పండగే. అది యోగ సాధన వలన జరుగుతుంది. శరీరానికి విశ్రాంతి ఇచ్చే ఆసనాలు శవాసనము వలన పూర్తి శరీర విశ్రాంతి, అలాగే బాలాసనం వలన మనస్సుకు శాంతి, సూక్ష్మ వ్యాయామాలు లేదా చలన క్రియల ద్వారా కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రాణాయామాలు చేయడం వలన మనసు ఒత్తిడి నుండి బయటపడుతుంది. అనులోమ విలోమ చేయడం ద్వారా హార్మోనులు సమతుల్యం జరుగుతుంది. నాడీ శోధన మానసికమైన అలజడిని తగ్గిస్తుంది. భ్రమరీ ప్రాణాయామము మనసును రిలాక్స్ చేస్తుంది. అలాగే సుదర్శన క్రియ మనలో పేరుకున్న ఆమా అంటాము, అదే టాక్సిన్స్ అంటాము, అవి మొత్తాన్ని శ్వాస ద్వారా బయటికి పంపిస్తుంది. వీటి అన్నింటినీ కలిపి మనము స్ట్రెస్ బర్స్టింగ్ ప్రాణాయామాలు అంటాము. వీటితో పాటు మనము ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అది ధ్యానము. ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడతాము.
1: ఇంతవరకు మీరు యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు అనే అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం విన్నారు.
2: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
3: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.
4: తూర్పు తెల్లవారుతున్నది. గంగాధర్ గానం, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం.

I'm not going to be able to do that.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: కార్యక్రమంలో

కార్యక్రమంలో చివరిగా వినండి నాగభైరవ కోటేశ్వరరావు గారి సాహిత్యంలో మందా కృష్ణమోహన్ కె శశిశ్రీ పాడిన లలిత గీతం గుడిగంటల సవ్వడిలోనా.

0: And in football, India advanced to the final of SAF Women's Championship, beating Bhutan 1-0 in Goa. And with that, we end the morning news. Have a nice day.
1: అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నెలలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి, ఎస్పీ అమిత్ భర్దర్ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం, గిరిజన అభివృద్ది కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారి భద్రత, యువత సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించారు. గత నెలలో ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, పట్టాలు, పింఛన్లు తదితర సమస్యలను కలెక్టర్ స్వయంగా పరిష్కరించారు. అదే సమయంలో గిరిజన గ్రామ సభ పేరుతో పాడేరు, అనంతగిరి, డుమ్రిగూడ మండలాల్లో పలు గ్రామాల్లో సభలు నిర్వహించి గిరిజన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాడేరు డివిజన్లోని గిరిజన గ్రామాలకు పాలన అందుబాటులోకి తీసుకువెళుతున్నామని, అటవీ హక్కు చట్టం పట్టాలు, రహదారి నిర్మాణాలు, త్రాగునీతి సదుపాయాలు, గృహాల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో రాష్ట గిరిజన జాతర మోదకొండమ్మవారి ఉత్సవాలను మే 17, 18, 19 తేదీలలో అతి వైభవంగా నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది భక్తులు, సందర్శకులు 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముగింపు రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి డప్పు వాయిద్యాలతో, బాజా భజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా శతకం పట్టు నుండి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు, అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లతో ఈ ఉత్సవాలను విజయవంతం చేశారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఎస్పీ అమిత్ భర్దర్ చొరవతో పాడేరు తలరసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 30 రోజుల ఉచిత వేసవి క్రికెట్ క్రీడా శిక్షణ నిర్వహించారు. మే 30 ముగింపు వేడుకల్లో 100 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. డ్రగ్స్, సోషల్ మీడియా వ్యసనాల నుండి యువతను దూరం చేయడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. క్రీడలతో పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి రాష్టస్థాయి జట్లకు పంపిస్తామని, ప్రతి ఏడాది ఈ క్యాంపు కొనసాగిస్తామని అన్నారు. పాడేరులో రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మే 28 పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వారిని అభినందించారు. నిబంధన ఉల్లంఘించిన వారికి అవగాహన కల్పించారు. మే 29 రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీ, ఐసీయూ, ల్యాబ్, మందుల స్టోర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, సూపర్ స్పెషాలిటీ సేవలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. గత నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ పథకాలు వేగంగా అమలయ్యాయి. గిరిజన ప్రాంత అభివృద్దే ప్రభుత్వ ప్రాధాన్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. జూన్ నెలలో రుతుపవనాల సన్నద్దత, వాగులపై తాత్కాలిక వంతెనలు, మలేరియా నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పి సూర్యారావు. వ్యాఖ్యానం కేసుమ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: చిత్రగీతలు కార్యక్రమంలో ముందుగా వినండి వెన్నెలకంటి సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన గీతం, చిత్రం మహర్షి.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
2: కార్యక్రమంలో తరువాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన వేటూరి సాహిత్యం వింటారు. చిత్రం ముద్దమందారం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
4: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
3: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
4: సూక్తులతో సుధలు పంచుతూ,
3: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
4: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
3: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
4: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
3: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
4: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
3: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
4: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
5: కార్యక్రమంలో వినబోయే గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానంలో, రాజశ్రీ సాహిత్యంలో వింటారు. చిత్రం నాయకుడు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె దిల్లేశ్వరరావు గారి నాదస్వర వాద్య కచేరి వింటారు. డోలు సహకారం శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో ముందుగా అభీష్ట వరద, హంసధ్వని రాగం, ఆది తాళం, త్యాగరాజస్వామి కీర్తన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె దిల్లేశ్వరరావు గారిచే నాదస్వర వాద్య కచేరి విన్నారు. డోలు సహకారం శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
0: కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి సాహిత్యం వింటారు. చిత్రం మరణ మృదంగం.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: నమస్తే. అమరావతిలో వినబోయే చిత్రగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో భువనచంద్ర సాహిత్యం. చిత్రం ప్రేమ లేఖ.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నమస్తే అమరావతి కార్యక్రమంలో వినబోతున్న చిత్రగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన వేటూరి సాహిత్యం. చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం గానంలో వేటూరి సాహిత్యం, చిత్రం గీతాంజలి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా

0: పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీలో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవటం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
1: మోదీ నే కహ దియా తా బ్యాంకో సే భీ ఔర్ రేడీ పట్రీ వాలే భాయ్ బహన్ కో భీ అగర్ ఆప్కే పాస్ గారంటీ దేనే కే లియే కుచ్ నహీ హై తో చింతా మత కర్ దీజియే మోదీ ఆప్కీ గారంటీ లేతా హై. పీఎం స్వనిధి యోజన మోదీ కీ ఐసీ హీ గారంటీ హై జో ఆజ్ రేడీ పట్రీ ఠేలే ఐసే ఛోటే ఛోటే కామ్ కర్నే వాలే లాఖో పరివారో కా సంబల్ బనీ.
2: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
0: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020 పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం, కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
1: रेहड़ी वाले, ठेले वाले, पटरी पर काम करने वाले, जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत कश साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी. उनके लिस्ट में ये काम ही नहीं थे. लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेहड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला.
0: పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నది ఏమిటంటే పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు, కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు, కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో

0: పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వానిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్దిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
1: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो.
2: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई.
3: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करे तो वो सफलता जरूर हासिल.
4: पीएम स्वनिधि ने मुझे लोन ही दिया जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया.
5: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती.
0: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2-3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు పై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ది కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు

0: ఆత్మగౌరవం ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పిఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ముందుగా వినండి. మన్మథుడు చిత్రం నుంచి వేణు సుమంగళి ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి ఎం ప్రతాప్.

తర్వాత వినండి చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు కరీంనగర్ జిల్లా అమ్మన గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో తరువాత దక్షిణ చిరువోలులంక అమరిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్న పాట మావి చిగురు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట వినిపించండి అంటున్నారు.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లక్ష్మి విశాల్ విశాఖపట్నం నుంచి మనకి మెసేజ్ చేశారు. ప్రేమికుల రోజు ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణ పడిన ఏఆర్ రెహమాన్ సంగీతం వినిపించండి అంటున్నారు.

కార్యక్రమంలో తర్వాత మహర్షి ఈ చిత్రం నుంచి ఎంఎం మానసి రాహుల్ సిప్పి గంజ పాడిన పాట వినిపించండి అంటున్నారు వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800

0: 4200223.
1: కార్యక్రమాల తర్వాత సిరివెన్నెల సాహిత్యంలో కేజే యేసుదాస్ పాడిన పాట వినిపించండి హిట్ల మూవీ నుంచి అంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషు గారు అడుగుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, అయేషా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి అడుగుతున్నారు. డాడీ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ చిత్ర పడిన ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం వినిపించండి అంటున్నారు. వినండి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సాహిత్యం అల్లరి అల్లుడు చిత్రం నుంచి వినిపించండి అంటూ ఎవరు అడుగుతున్నారు అంటే నందకిషోర్ రెడ్డి, వషిత్ రెడ్డి, నందవర్ధన్ రెడ్డి అనంతపూర్ నుంచి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత శుభోదయం మేడం అంటున్నారు. శుభోదయం అండి. ఎవరు ఇంతకీ వీరు? తెలంగాణ నుంచి, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా. వీరు ఏదైనా ఒక మంచి పాట మాకోసం ప్రసారం చేయండి ప్లీజ్ అంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పెద్దరికం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా లంకేశ్వరుడు చిత్రానికి మను ఎస్ జానకి పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిర్రినద్ద, కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిర్రినద్దా.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తరువాత గబ్బర్ సింగ్ చిత్రానికి పవన్ కళ్యాణ్, వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట, గీత రచన దేవిశ్రీ ప్రసాద్.
1: ఏ పిల్లా, అట్లా నవ్విసి పారిపో మాకే బాబు.
2: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
1: ఎవడి డబ్బు అని కొట్టండా.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో నీ స్నేహం ఈ చిత్రానికి రాజేష్ ఉషా పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: వేటూరి గారి సాహిత్యంలో అల్లరి బావ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో చివరిగా శుభోదయం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి.

కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.

నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం

0: పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజిలా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజిలా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజిలా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్టంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావోపీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during our ASEAN chairship in 2024.
0: Kerala mahe pranthallo ee roju bhari varshalu kurise avakasam undani perkonto భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి హనుమంతరావు బృందంచే అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట వింటారు.

అయ్యా, ఈరోజు మహాభారతంలోని అర్జున ప్రతిజ్ఞ అనే ఘట్టాన్ని చెప్పబోచున్నాము. ఈ కథకు మూలబెట్టిదనగా కృష్ణార్జును పట్టణములో లేని సమయము చూచి ద్రోణాచార్యుడు అభేద్యమైన పద్మవ్యూహం అని ఉన్నాడు. ఆ వ్యూహభేదం తెలియక పాండవ సైన్యం యావన్ మంది పారిపోచున్నారు. వ్యూహభేదం తెలిసిన అభిమన్యుడు పిలిపించగా అభిమన్యుడు పద్మవ్యూహంపై యుద్ధానికి వెళుతున్నాడు. అభిమన్యునితో తోడుగా పాండవ సైన్యం యావన్ మంది కూడా బయలుదేరి ఉన్నారయ్యా. అభిమన్యుడు ద్రోణాచార్యుని పాదం తోలి పద్మ

0: పాండవుడు వచ్చి ఉన్నాడు. పాండవ సైన్యం 50 మంది పద్మహేమను వెళుతుండగా వాకిటిలో సైంధవుడు అడ్డగించి పాండవ సైన్యాన్ని 50 మందిని పారంతోలి ఉన్నాడు. ఇక్కడికి కథ ఇలా ఉండగా, అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడయ్యా? చిట్ట చివరకు వెళ్లే మార్గంలోకి భీష్ముని సైన్యాన్ని భజించి ఉన్నాడు. అభిమన్యుని బాణధాటికి తాళలేని కౌరవులు అధర్మము చేత పదుగురేకమై నిరాయుధుని చేసి సంహరించి ఉన్నారు. ఈ వార్త పాండవుల సేవకుడు కరందకుడు తెలుసుకున్నవాడై ధర్మరాజు చెంతకు వచ్చి ఏ విధంగా చెప్తున్నాడయ్యా? రాజా ధర్మనందన దయచేయవే.
1: ఆహా, ఓరే కరండక.
0: రాజా,
1: నీవు వచ్చి నన్ను పిలిచిన కారణంబేమి?
0: రాజా, ఈ రోజు యుద్ధ విశేషములు ఏమని చెప్పువాడనయ్యా.
1: ఆహా, ఏమైనదిరా?
0: మీరు ఎంత వద్దనను వినకుండా అభిమన్యుడు పద్మవ్యూహమును ఛేదించుటకు వెళ్లి ఉన్నాడు కదా.
1: అవును,
0: వెళ్లిన అభిమన్యుడు ఏడక్షణి సైన్యాన్ని భుజించి అంతటా కౌరవులందరూ పదుగురు ఏకమై అధర్మము చేత అభిమన్యుడు నిరాయుధునిగా చేసి సంహరించి ఉన్నారు తండ్రి.
1: ఎట్లా నా కుమారుడు మరణించి ఉన్నాడా?
0: అవును.
1: హా పుత్రకా.

ఆనందభాగ్యునకు అంతటి చక్కని కుమారుడబ్బునే పుత్రకా తనయా కుమారాభిమాన్య. ఆ 10 మంది అకృత్యముగా రథము విరచిని రాయుధుని చేసి నిన్ను సంహరించి ఉన్నారా? వేరా

0: నీ రాజు టీవీ నీవు ధర్మము, నువ్వు మహావీరుడవై వేడక్షోహిణి సైన్యమును సంహరించి మహావీరుడువని కీర్తిగాంచినటువంటి వాడవి. అయ్యో, నా అభిమానుడు ఈనాడు యుద్ధ భూమిలో చనిపోయి ఉన్నాడే. ఆ యొక్క విజయార్జునుడు విజయముగా తిరిగి వస్తున్నాడు, సంసత్తుకులు జయించి. ఆ అర్జునునకు నేను అభిమాన్యుని మరణ వార్త ఏమని విన్నవితును, ఘటఘటా దైవమా.
1: అది ధర్మరాజు దుఃఖిస్తున్నాడాయా, పాండవ సైన్యం యావన్ మంది అభిమన్యుని మరణ వార్త జీర్ణించుకోలేక దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. అయ్యా, ఇక్కడ కథ ఇలా ఉండగా సంసెప్తుకులపై యుద్ధానికి వెళ్ళిన కృష్ణార్జునులు విజయంతో ఏ విధంగా వస్తున్నారయ్యా?
2: బావా కృష్ణ,
0: ఆహావేమది,
2: 14,000 కంచురాధాల మేటి నాయకులకు చన్మాది వీరులను సంహరించున్నాము.
0: సంహరించున్నావు,
2: మనకు జయప్రదం కలిగినది కనుక ఇక మన రథము పట్టణానికి త్రిప్పం బావా.
0: అటులనే త్రిప్పుతున్నాను
2: బావా. మన రథము అత్తనాపురానికి ఎప్పుడు తిరిగి ఉన్నదో మళ్ళీ ఉన్నదో. నా రథానికి నన్నును కొన్ని అపశకునములు దోచుతున్నాయి శ్రీకృష్ణ.
0: ఎట్లా అపశకునములు?
2: అరథము ద్రోళి గ్రమ్యే, అరథము ద్రోళి గ్రమ్యే, గజగ్రమునందున గ్రతలలాడే కావిరి దిశలల్ల గ్రమ్ముకొని పేలవ సంగంబుకు యదొచ్చే నా దండము లోచనయ్యడం.
0: ఆహా, ఏమంటివి బావా? ఏమంటివి
2: కృష్ణ? అరథము ద్రోళి గ్రమ్మే, నా రథము చుట్టూరు ధూళనగా ఒక సుడిగాలి చందమ్ముగా మట్టి అంతయు గగనమార్గమునకు వెగసినది. కాకగూకా పక్షిని క్రమ్ములు నా ధ్వజలాంచలం పైన తిరుగుతున్నవి. జంబూకొత్తం అనేటువంటి పిచ్చినక్కలు వాపవుతున్నది. కాని బావా, నా మనస్సు ఎందు పుండు ఎందు ఏల్పెట్టి కలంచ చందంబుగా ఉన్నది బావా. నేనేమని చెప్పువాడను శ్రీకృష్ణ? నేడెల్లలో కమ్ములు చిమ్మ చీకట్లు గ్రమ్ముకని నా యంతరంగుల తరంగుల భంగి భయం బుప్పంగుచున్నాయది. అబ్బా, ఏమి అపశకునములు శ్రీకృష్ణ. అతరుతు నుండవా మనయనంగములన్నీయు, అతరుతు నుండవా మనయనంగములన్నీయు జంబు కర్భటల్ మధికలయంగ చేసె సమాన్వితమయ్యను కాకధూకముల్ బొజలను స్వాంతనంతయును. బావా, అతరుతు నుండే వామనయనము, నా వామనయనము అనగా కుడికన్నా దొరుచున్నది, భుజము కదులుచున్నది, నా పాదములు ఏదో తొట్టుబాట్లుగా ఉన్నాయి బావా. మా అన్నదమ్ములకు ఏదో ఆపద వాటిల్లుతుందని నాకు మనస్సులో కొద్దిగా సంకోచం కలుగుతున్నది.
0: బావా, సంకోచమేలా? నీవు యుద్ధము చేసి గ్రసి ఉన్నావు గుట చేత నీకు మనస్సున అలా ఉన్నది కనుక ఇదే సామీప్యములో భాగీరథి నది తీరం నుండి వచ్చి ఉన్నాము. ఇక్కడికి వెళ్లి స్నానములు ఆచరించి శుచిర్భూతులమై మరలా వచ్చి రథం ఎక్కుదాము, రథం దిగుము బావా.
2: అలాగనే కృష్ణార్జునుడు ఆ భాగీరథి అనేటువంటి కొలన దగ్గరకు వచ్చి

0: కృష్ణార్జునులు ఇరువురు ఆ భాగీరథిని ఎందు స్నానమాచరించినటువంటి వారై, ఆ సూర్యునికి అర్ఘ్యముదలైనటువంటి వారై బావా, ఇక మనం వెళుదామా
1: రథం ఎక్కువ
0: బావా. అయ్యో మన శిబిరాంతరంబులు దవ్వులు దవ్వులకు వస్తున్నాయి, కానీ ఏదో అపశుకునములు తోచుతున్నాయి
1: శ్రీకృష్ణగా.
0: మన శిబిరంబులు అమంగళ రహితమై, మన శిబిరంబులు అమంగళ రహితమై కనుభక్తుండను వన జనాభా సింహనాదధ్వనుల్ చెవులకు వినరావు గోరకు దుఃఖము గూర్చు కోమలంగా.
1: బావా అర్జున ఏమంటివి ఏమంటివి?
0: మన శిబిరంబులు అన్నీ అమంగళ రహితంగా కనిపిస్తున్నది. ఆరు వేళల మ్రోవు నభు నగమత్కానామ్రోత, ఎప్పుడు ముప్పుట మూడు వేళలు నగారామ్రోత మోగించుకుంటూ ఉండేవాళ్లు. ఆ నగారామూర్త కూడా ఇవి నెప్పించలేదు. స్త్రీలు మనకు ఎదురుగా వచ్చి హారతులు ఇచ్చేవారు,
1: హారతులు ఇచ్చేవారు.
0: వారు కూడా ఈ ఒట్టు రోజున రాలేదు.
1: అదీనుగాక

0: నదురంబడు కన్ను దోయి కారణము నరించు మృదు కరంబుల సద్గుణముల ప్రభులేడు గృహ తోరణముందు అభిమన్యుడకట.
1: ఆహా, ఏమంటివి బావా?
0: కృష్ణ, మనవి ఇరువురము ఎక్కడైనా ఎప్పుడైనా కౌరవులకు గాని దేవతలకు గాని జయించి జయప్రదంగా వచ్చేటప్పుడు మన శిబిరమ్ములు దగ్గరికి రాగానే నా కుమారుడు అభిమాన్యుడు పరుగు పరుగున వచ్చి నువ్వు మేనమావు కావాలిగా, నీ అంకతలం పైన కూర్చొని,
1: అవును
0: అంకతలం అనగా నీ తొడ పైన కూర్చొని, నీ హస్తంలో ఉండబడినటువంటి కొరడా తీసుకుని, మామా శ్రీకృష్ణ, మా నాయన సైన్యములో మంది చంపావని నీ తోటి ఎక్క చక్కములాడేటువంటి నా కుమారుడు అభిమానుడు వాటి రోజున రాలేదే శ్రీకృష్ణ.
1: ఆహా బావా అర్జున, చెల్లెలి సుభద్ర కుమారుడు, చెల్లెలి సుభద్ర కుమారుడు.

ఉన్నాడు, పసిప్రాయంలో ఉన్నాడు. చేత తన తోటి పిల్లవాళ్లతో ఎత్తటలో ఆడుకుంటూ ఏదో ఆటలో పడి రాకుండా ఉండి ఉంటాడు. దీనికి ఇంతగా దడియనేలా పార్థ, ఎందుకు భయపడుతున్నావు? అది ఉనుగాక మీ ఎన్నల కుల్ కుశలము బావా అర్జున మీ

0: మీ అన్నదమ్ముళ్ళు అంతా కూడా క్షేమంగా ఉన్నారు.
1: అవును,
0: కానీ అటు కౌరవుల ఎందో ఇటు పాండవుల ఎందో ఏదో కొంచెం అనిష్టం తోచుతున్నది అంతేకాని దీనికి ఇంతగా ఒగువనేటికి పార్థ ధర్మరాజు శిబిర సాన్నిధ్యమునకు వచ్చిమన్నాం. ఆ ధర్మరాజు చెంతకు వెళ్లి విచారించుము ఏమి జరిగినదో. పోయిరమ్ము.
1: అడుగో మా అన్నయ్య అజాత శత్రువు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అన్నయ్య ధర్మరాజా నమస్కారములు. నమస్కారములు అగ్రజ. వందనమన్నా ధర్మజ, వందనమన్నా ధర్మజ, వందనమిగుణూర్యవర గంభీర్య, వందనమో పితృరాజ, వందనమో చమతనయ నీకు వందనమన్నా. అన్నా శమతనయ ధర్మరాజ, కాలకేయాది దానవులకు జయించి కీర్తి వహించినటువంటి వాణ్ణి, సుచర్మాది వీరులను యాత్మందికి సంహరించి జయప్రదంగా వచ్చున్నాను. ఆశీర్వచన జన్మమని నేను అడుగగా మా అన్నయ్య ధర్మరాజు కన్నుల నిండా భాషు కడుంబులు రాలుతున్నాడు. ధర్మరాజా ఎందువల్ల దుఃఖిస్తున్నావు? నీ దుఃఖకు కారణమేంది? నీ మనస్సును నిన్ను ఎవరైనా బాధపరిచారా? మేము నలుగురు తమ్ములమున్నాము, కాని నీకెటువంటి భయము లేదు. నీ మనస్సును బాధపట్టినటువంటి వాడు అసలు నేను వెళ్లిన తర్వాత ఇక్కడ పట్టణములో ఏం జరిగిందో ఖచ్చితముగా చెప్పు అన్నయ్య ధర్మరాజా.
0: సోదర అర్జున ఏమని చెప్పువాడను? వన దాక్షుళ్ళును నీవు

0: అన్నా ధర్మరాజా, నీ ఖిన్నత్వానికి కారణమేంటో ఖచ్చితముగా చెప్పము. ఎప్పుడు చూచినా పౌర్ణేని శాఖరే పున్నమనాలు చంద్రుడు స్వచ్ఛ పదహారుడు కలతోటి ఉండబడినటువంటి నా కుమారుడు అభిమానుడు వాడి ముద్దు ముచ్చటలు ఇనుచూ ప్రొద్దుబుచ్చుచున్నటువంటి వాడివి. ఇవాటోదో నా కుమారుడు కూడా లేడే నీ అంకతలం పైన, అక్కడికెళ్ళున్నాడు ధర్మరాజా.
1: ఆహా నాయన, సోదరా అర్జున, నీవు కృష్ణ పరమాత్మ సంసత్తకుల మీదకి యుద్ధమునకు వెళ్లి ఉన్నారు. మీరు లేని సమయం చూసి ఇతడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం అనేటువంటి వ్యూహం పని ఉన్నాడు.
0: పద్మవ్యూహమా?
1: అవును
0: అన్నయ్యా ధర్మరాజా, ఆ పద్మను భేదించేటువంటి ఉపలాలితము నాకు తప్ప పాండవులలో ఎవరికి వల్ల కాదు కదా.
1: ఎవరికి వల్ల కాక అందరూ పారి వచ్చుతున్నారు. అంతటా అభిమాన్యుడు ఆ యొక్క పద్మవ్యూహమును భేదించగలడని తెలిసి అభిమాన్యునకు పిలవగా అతడు యుద్ధమునకు బయలుదేరి ఉన్నాడు. అభిమాన్యుడు ఒంటరిగా వెందుకని చెప్పి మన సైన్యం యావత్తు కూడా వెంట వెళ్లి విన్నారు. కానీ అభిమాన్యుడు సామాన్యుడా, చిత్ర పిడుగు పోలే క్షణమాత్రములో ద్రోణాచార్య కృపాచార్య భీష్మాచార్య ఇలాంటి వారు వేధాన వేధులనే పారం త్రోలి ఉన్నాడు, లోపలికి దొరబడి ఉన్నాడు. అదే సమయంలో మన పాండవ పంచాల బలం యావత్తు కూడా లోపలికి పోతుండా ఆ సైన్యం ఎక్కడి నుండి ఊడిపడినాడు.
0: సరే
1: హఠాత్తుగా ఊడిపడి మన పాండవ సైన్యములు యావత్తు కూడా పారం త్రోలి ఉన్నాడు. మన పాండవ సైన్యం ఎవరు కూడా లోపలికి పోలేదు. అదే సమయమున ఆ అభిమాన్యుడు వీర విహారం చేయుతూ చిట్ట చివరి భాగమునకు పోయేటప్పటికల్లా వేడక్షణి సైన్యమును సంహరించి ఉన్నాడు.
0: అన్నా ధర్మరాజా, నా కుమారుడు అభిమాన్యుడు చిన్నపిల్లవాడు గురువు గారు పనినటువంటి పద్మును భేదించి గురువకు ద్రోణాచార్యునితో జయించి కౌరవ సైన్యములలో ఆ రక్షాయిని సైన్యము చంపినాడా? అబ్బా కుమార అభిమన్య, నీ చిన్న చిన్న బాణములతోటి ఎట్లా జయించావు? కుమారా, కౌరవులను ఆరక్షాయిన సైన్యం ఎలా చంపావు? హరి అనగా ఇస్తున్న నారాయణ కృష్ణో వైకుంఠో విఠల స్వహో హరి శ్రీకృష్ణ పరమాత్మ నా రథనగల పైన ఉన్నా కూడా ఆరక్షాయిన సైన్యం ఎన్నడూ సంహరించలేదు. అటువంటి గుర్రాలు నైపుణ్యంగా తోలగలిగినటువంటి సారథ్యము కూడా లేదు కదా కుమార. ధవళయితమవు గుర్రంబులాలేవు అంగరాపరుడిచ్చినటువంటి ఉత్తమాస్తంభులు ఉన్నాయి. అటువంటి ఉత్తమాస్తంభులు కూడా నీ రథానికి లేవు. దేవేంద్రుడిచ్చిన కిరీటము ఇవన్నీ ఉన్నగా అక్షయతోనీరములు ఉన్నా కూడా నేను ఇంతమంది సైన్యానికి చంపలేదు. కౌరవులందరూ నెట్లు రూపుమాపితో చిన్న చిన్న బాణములతోటి కౌరవులు ఆ లక్ష్యాన్ని చంపావు, అలాగనే జయిస్తా ఉండు. ముందు పెట్టిన అడుగు వెనక్కి తిప్పవద్దు. అభిమన్య జయప్రదంగా అట్లాగే యుద్ధం చేస్తా ఉండు. ఇప్పుడైనా త్వరితంబుగా యుద్ధానికి వస్తున్నాను.
1: ఆ తదుపరి ఏమి జరిగిందనగా కౌరవులు ధర్మముగా జయించదాలక అందరూ చుట్టూ ముక్తి రథము విరచి నిరాయుధుని చేయగా అతడు ఆక్రోశించి రథచక్రముతో యుద్ధం చేసి ఉన్నాడు. కొంత తడు పడిపోయినటువంటి వారిని ఆ సైంధవుడు వెట్టట నుండి వచ్చెను ముకుంతమనేటువంటి బల్యముతో పొడవగా అభిమాన్యుడు చనిపోయి ఉన్నాడు. తమ్ముడు చనిపోయి
0: నా కుమారుడు అభిమాన్యుడు చనిపోయాడా?
1: అవును.
0: కుమారా, ధర్మజు చెప్పిన వాక్యంబులకు మతలు నరికిన తరువును పోలే.

చల్వ సంబత్త వీడే రారా కుమారా, సంసప్తంలో సంహరించటానికి వెళ్లేటప్పుడు అప్పుడు చూచాను నీ మగారవింద సుందరమ్ము. కానీ విధరంగములో నీ పడిపోయిన తర్వాత నీ ఎటువంటి కాంతి అగ్గి తాకినట్టుగా అయిపోయినే కదా కుమారా. ఈ పాండవంశానికి అభుద్ధారకం తీసుకురాగలిగినటువంటి కుమారుడు అని ఈ పాండవ సైన్యము పెక్కండ్రు ఆచతోటి ఉంటుంది కదా కుమారా అభిమన్య. మా ఆచలను ఎవడి ఆచలు చేసి బుడ్డులో వేసిన పన్నీరుతో సమతుల్యం చేసి తనయా హతనయా.

0: ఆ తనయ్యా, అభిమన్యా, ఆ కరుడు గట్టినటువంటి ఆ రక్తమవుడులో ఎలా పడిపోతివా తండ్రి? ఆ తనయ్యా, పౌర్ణేని చాకరే పున్నమనాడు చంద్రుడు చోచ పదహారుడు కలంతోటి ఉండబడినటువంటి ఆ చంద్రబింబంతో సమతుల్యము కలిగిన నీ మొగారవింద సుందరంబు కళాహీనమై కాంతి తట్టుపోయిన గదా కుమార అభిమన్య, నేనేమి చేయువాడును? అపుత్రస్య గతిర్నాస్తి, కుమారుడు లేటువంటి వానికి గతులే లేవట. కాని ఈ ప్రాణి ఉండటం దుర్లభము. ఈ బ్రతుకు అపుత్రస్య గతిర్నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవు. ఈ జీవితం ఉంది దేనికని? ఆ అర్జునుడు ఆత్మత్యాగం చేసుకుని పోతున్నాడు.
1: బావా అర్జున, ఏమయ్యా పిరికివాడి మాదిరిగా వీరఖముగా ఆత్మహత్య మహాపాతకము కదా, ఆత్మహత్య చేసుకోబోతున్నాయేమిటయ్యా? అలా కాదు, నీ కుమారుణ్ణి సంహరించినటువంటి వాడెవ్వడు, వాడి నామదేహమేమో విచారించి వాడిని చంపేదనని ప్రతిజ్ఞ చేయము, వాడిని సంహరించము, అది కీర్తి. కానీ పిరికి వాళ్ళు చేసే పనులు చేయవద్దు.
0: చిత్తము అలాగనే. అన్నయ్య ధర్మరాజా, ఖచ్చితముగా నా కుమారుని చంపిన వాడెవడో చెప్పము.
1: నీ కుమారుని చావుకు కారణం ఎవరనగా? ఆ సైంధవుడే అడ్డుపడకుండినా, మన పాండవ బలమనందు ఎవరు వెళ్లినా గాని ప్రాణములతో తిప్పుకొని వచ్చేటువంటి వారు ఎవరూ పోకుండా అడ్డగించినటువంటి ఆ
0: సైంధవుడే.
1: అవును,
0: సైంధవ ఘాతక.

0: అలనాడు ద్వైతవనములో నిన్ను చంపకుండగా ప్రాణభిక్ష పెట్టి వదలినందుక యువటోదున నా కుమారుడైనటువంటి అభిమానినికి నువ్వు సంహరించినది. ఇదిగో నిన్ను చంపదనని నేను ఈ క్షణములనే ప్రతిజ్ఞ చేస్తున్నాను. బావా కృష్ణ సైంధవునికి చంపేదని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అన్నయ్య ధర్మరాజా, నీ పాదముల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నత్తురిత చరిత్రుగూల్తూ నటుతుళ్ళనగింత కయించినేని నా కరమున గల్గు శత్రుజిత గాండివముగని అగ్నితొత్తు సుస్థిరముగ నమ్ముడయ్యా రణసీమను వీర విలాసకుండనై.
1: ఏమిటయ్యా
0: ఇదే ప్రతిజ్ఞ? అరయగ నేను రేపు రవి యువటోదున ప్రొద్దుకూకినది కదా,
1: ప్రొద్దుకూకినది
0: రేపు తెల్లవారిన తర్వాత యుద్ధం మొదలు పెడుతున్నాను. యుద్ధం మొదలు పెట్టి పురత్తు అస్తాద్రిమీనట్లు ఉండగానే నేను సైంధవునికి చంపుతాను. నేను ప్రొద్దుకూకితే సైంధవునికి చంపేవాడను
1: చంపేవాడువి కావు.
0: అవును, ప్రొద్దు ఉండగానే ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా సరే పైన నక్షత్ర మండలం, రాహు మండలం, కేతు మండలం, బుధ మండలం, సూర్య మండలం, చంద్ర మండలం ఇటువంటి మండలాలలో ఈ కౌరవ సైన్యము కలిసి వాడికి దాచినను. అక్కడికి వెళ్లి పొద్దు ఉండగానే సైంధవునికి చంపేదను. కింద భూలోక, భూవర్లోక, నాగలోక, తపోలోక, సత్యలోక, పాతాల లోకంలో దాముకున్నా ఎవరు అర్థం వచ్చినను సరే ఆ సైంధవునికి ప్రతి ఉండగానే సంహరిస్తాను.
1: అట్లా చంపకపోయితే ఏమి చేయగలవయ్యా?
0: అలా నేను సంహరించలేకపోతే చంపలేకున్నా పావక జ్వాల ఎందుబడి భస్మమైపోదు పంక జనాభట. ప్రతి ఉండగానే సైంధవుని చంపలేకపోతే కృష్ణ నా గణగాండ్యం, నేను నా అక్షయతోనే రమ్ముల కలిగినటువంటి నా బాణముల ప్రోజి అంగరాపునిచ్చినటువంటి ఉత్తమాశ్వములు, శ్వేతాశ్వములు,
1: అశ్వములు,
0: ఆ ఈశ్వరుడిచ్చినటువంటి పశుపతాస్త్రము మేము కలచి అగ్నిగుండంలో పడి
2: ప్రతిజ్ఞ చేయవారు ఎక్కడైనా ఒక సంవత్సరము లేదా 6 మాసములు లేదా 3 మాసములు లేదా ఒక్క నెల రోజులైనా పెట్టుకుంటున్నారు. ఇదేమిటయ్యా తెల్లవారింది మొదలు పొద్దు ఊకే లోపల సంహరిస్తున్నాను, లేకపోతే నా గాంధీవంతో నేను అగ్నికి ఆహుతున్నావు. ఒక్కసారి యోచించవయ్యా
0: కృష్ణ. కానీ ఇది ద్వితీయమనగా రెండో పర్యాయం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎట్లనగా ఎల్లి తంపుదు సైంధవును ఎవ్వరడ్డు పడినా, ఎల్లి తంపుదు సైంధవును ఎవ్వరడ్డు పడినా నిజముగా రేపు చీకటి పడకమున్న. ఎల్లి అనగా రేపు సైంధవునికి ఖచ్చితంగా చంపేస్తున్నాను. చంపలేకపోతే ఆ విధి విధానముతోటి మీరు యాని మంది చూస్తూ ఉండగా అగ్నికుండ ప్రవేశం చేపిస్తాను శ్రీకృష్ణ.
2: బావా అర్జున, నీ ధైర్య సాహసములు తెలుసుకోదలకి ఇలా మాట్లాడి ఉన్నాను. విజయం నీకే భరిస్తుంది. ఆ సైంధవుని తప్పగా నువ్వే సంహరిస్తున్నావు. నువ్వు సముద్ర స్నానాన్ని చేసి అయ్యా సుశానాథ్కి వెళ్లి అక్కడ నిద్ర చేసి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కొరకు ప్రార్థించుము. నేను వెళ్లి యుద్ధ సామాగ్రి సిద్ధం చేస్తున్నాను.
0: శ్రీకృష్ణ, అలాగే నీవు చెప్పినట్లుగా నీ మాటను అంగీకరించి నేను అంతఃపురమునకు వెళ్లి సుచిరమంగళ స్థానం ఆచరించి ఆ ఈశ్వరునికి వచ్చి ధ్యానం చేస్తున్నాను.
2: అలాగనే వెళ్ళిరమ్ము. అయ్యా అర్జున ప్రతిజ్ఞ కథ ఇంతటితో సమాప్తము.

0: మీరింతవరకు శ్రీ వనపర్తి హనుమంతరావు బృందంచే అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట విన్నారు.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమం ఇంతటితో.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: నైన్టీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణిని సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా ఆనంద్ చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట వింటారు. గీతరచన కెఎం రాధాకృష్ణన్.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆడవారి మాటలకు అద్దాలు వేరులే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే పరిపాలన, అభివృద్ది, సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల సాధనలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డులు గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్దత, అధికారుల సమిష్టి కృషికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామీణాభివృద్ది, సుపరిపాలన లక్ష్యాల సాధనకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం 5 అవార్డులు అందుకుంది. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించారు. అలాగే వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో ట్రంక్ రోడ్లు, వంతెనలు, వాగుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతానికి నీటి లభ్యత కోసం చేపట్టిన శాఖమూరు, పెనుమాక, నీరుకొండ జలాశయాల నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని మంత్రి తెలియజేస్తూ
1: 3 రిజర్వాయర్లు జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయర్, అది 44 ఎకరాల్లో 0.4 TMC వాటర్ స్టోర్ చేయగలవు. రెండోది పెనుమాక రిజర్వాయర్ 190 ఎకరాలు, అక్కడ 0.1 TMC స్టోర్ చేయగలం. మూడోది నీరుకొండ రిజర్వాయర్, అది 440 ఎకరాలు, దాంట్లో 0.4 TMC. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 TMC. ఇంకా 50% వర్క్ ఉంది. 2027 మిడిల్ కి ఇవన్నీ అయిపోతాయి.
0: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యార్థులెవరూ చదువులకు దూరం కాకుండా ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హాస్టళ్లు, తరగతి గదులు, విశ్రాంతి గదులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మౌలిక వస్తుల కల్పనతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఇవాళ కృష్ణా జిల్లాకు కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ మేము తయారు చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలని ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మేము పనిచేస్తాం. ఒక సమగ్ర నివేదిక త్వరలోనే తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఒక కనెక్టివిటీ విషయంలో గానీ, ఒక పరిశ్రమల స్థాపనలో గాని, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో గాని, రేపు వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ గాని, ఇవన్నీ కూడా ఈ హైవేలను అనుసంధానం చేస్తూ ఈ జిల్లాని ఎలా ఒక ప్రతిష్ట పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎలా ఈ స్థానికాలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మేము వెళ్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేలాది పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణం అనంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో గౌరవించింది. తన గానంతో దశాబ్దాల పాటు ప్రజలను అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న 74 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ జీవించే ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్రావు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో జిల్లాలో రుతుపవనాలకు ముందు పొడి విత్తనాలను నాటే పీఎండిఎస్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 20 రకాల విత్తనాలతో ప్రత్యేక పీఎండిఎస్ కిట్లను రైతులకు అందిస్తున్నామని, వీటి ద్వారా రైతులు అంతర పంటల సాగును చేపట్టాలని సూచిస్తూ,
3: వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి, సకాలంలో పడవు, పంటలకు కూడా నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది కాబట్టి విస్తృత స్థాయిలో పీఎండిఎస్ కిట్స్ అంటే నవధాన్యాలు అనేవి సాగు చేయాలని రైతులకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం సాగు చేసుకోవాలి. ఇంట్లో 20 కేజీలు ఉంటాయి, 20 రకాలు ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి, ఆ విత్తనాలు ఉంటాయి. ఒకటి పప్పు ధాన్యాలని, సుగంధ ద్రవ్యాలని, నూనె పంటలని, తృణధాన్యాలని, చిరుధాన్యాలని, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయండి. పీఎండిఎస్ కిట్లు వేయటం వలన నేలలో తేమ ఉంటుంది, కలుపు ఉండదు, ఎరువులు తగ్గుతాయి, నేల సారం కూడా పెరుగుతుంది కాబట్టి రైతులకు చాలా ఇటువంటిది లాభదాయకమైనటువంటి కార్యక్రమం.
0: ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో రేపు ఆకాశవాణి వాకథాన్ నిర్వహించనున్నామని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగాధిపతి జి దివ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాకథాన్ రేపు ఉదయం 6:30 ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు జరుగుతుందని చెప్పారు. ఆకాశవాణి నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ స్ఫూర్తితో భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆకాశవాణి సాగించిన 90 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజా ప్రసార రంగంలో ఆకాశవాణి అందించిన 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరళంలో పర్యటిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవాలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్టం అవార్డును మంత్రి అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట ప్రత్యేక పెవిలియన్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగం దేశంలోనే విశేష ప్రగతి సాధిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న వివిధ పోటీలను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రేపు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో రేడియోతో నా పయనం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. వినండి రేడియోతో నా పయనం.
1: మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు నిండుతున్న నేపథ్యంలో ఆకాశవాణితో వారికున్న అనుభవాన్ని ఈనాటి కార్యక్రమంలో నెమరవేసుకుంటున్నారు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు. వీరు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంకా స్టేషన్ డైరెక్టర్గా సుమారు 3 దశాబ్దాలకు పైగా సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. నమస్కారం మేడం.
2: నమస్తే.
1: ముందుగా మీరు సుమారు 1980వ దశకంలో రేడియోలో కార్యక్రమ నిర్వహణాధికారిగా వచ్చారు, అయితే ఆ కాలంలో కార్యక్రమాల ప్రసారం ఏ విధంగా ఉండేదండి?
2: రేడియో కార్యక్రమాలు మొదటి రోజుల్లో ఎక్కువగా సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసాయి. రేడియో అంటే సంగీతం, సాహిత్యం. తర్వాత కాలంలో వ్యవసాయం, ఈ రకమైన అంశాల మీదే ఎక్కువగా కేంద్రీకరించి ఉండేవి కార్యక్రమాలు, శ్రోతలు వినేటటువంటి కార్యక్రమాలు, నాటకాలు. అయితే 80వ దశకం వచ్చేటప్పటికి అంతకు ముందరే కూడా, ఇప్పుడు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక మినిస్టర్ గారు ఉండేవారు కేస్కర్ అనేసి. సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది కదా ఆయనకి, కానీ శ్రోతలకి సినిమా పాటల మీద చాలా ఎక్కువ మోజు ఉండేది. 50వ దశకం అది, అప్పుడు సినిమా పాటలు తొలగించేయండి అని చెప్పాడు ఆయన ఆకాశవాణిలో. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా సినిమా పాటలు తీసేసేయండి అన్నారు ప్రసారాల్లో. అంటే ఆ టైంలో సిలోన్ వాళ్ళు 1000 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ పెట్టి సినిమా పాటలతో దంచేస్తూ అమీన్ సయానీ ప్రోగ్రామ్స్ లాంటివి బ్రాడ్కాస్ట్
1: చేస్తూ
2: రేడియో శ్రోతల సంఖ్య తగ్గిపోయింది, ఆకాశవాణి శ్రోతల సంఖ్య. దానికి చాలా అంత కంగారు పడ్డారు. ఏం చేయాలి, అంత వెంటనే పడిపోయేసరికి మన శ్రోతల వినడం కూడా కావాలి కదా. అందుకని అప్పుడు కేస్కర్ గారి ఆ సూచనల మేరకి అన్ని

0: చోట్ల లలిత సంగీతాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనకి రేడియోలో లలిత సంగీతం అనేటటువంటిది ఒక పెద్ద ఉద్యమం, అంటే భావకవిత్వం ఎలా అయితే పక్కన ప్యారలల్గా వచ్చిందో భావకవిత్వంతో రేడియో లలిత సంగీత ఉద్యమాన్ని వేదికైంది. సినిమా పాటల్ని డామినేట్ చేసేటటువంటి లలిత గీతాలని మన రేడియో ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పిల్లలు కూడా సంగీతం నేర్చుకుని వేదికల మీద పాడేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లలిత గీతాలని పాడడం ప్రారంభిస్తారు. దానికి తోడు ఆ రోజుల్లో సంగీతము సాహిత్యము రెండూ పరిచయం ఉన్నటువంటి బాలాంత్ర రజనీకాంతరావు గారు లాంటి వాళ్ళు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మన పాలగుమి విశ్వనాథం గారు, ఇలా ప్రొడ్యూసర్లనే వాళ్ళని ఏర్పాటు చేసి ఈ లలిత సంగీత ఉద్యమానికి లలిత సంగీతం తయారు చేయడం మొదలుపెట్టారు, ప్రసారం చేయడం. దాంతో ఏమైందంటే కొత్త శ్రోతలు తయారయ్యారు, లలిత సంగీతానికి మోచి చూపించారన్నమాట. ఒక కొత్త సాహిత్యానికి వేదిక, సంగీత కళాకారులకు వేదికగా లలిత సంగీత ఉద్యమం రేడియో ఇచ్చింది. దీంతో పాటుగా తర్వాతి కాలం వచ్చేటప్పటికి శ్రోతల విషయంలో వాళ్ళకి, ప్రజలకి మరింత దగ్గర అవ్వాలనే ఒక కొంత గవర్నమెంట్ పాలసీస్ వైజ్గా అభివృద్ధి కార్యక్రమాల గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయాలు, ఈ కార్యక్రమాలని కూడా ప్రసారం చేయాలనే ఒక ధోరణి మొదలైంది. కుటుంబ నియంత్రణ గురించి ఒకటి, రేడియోయే పూర్తి మన
1: జనాభా మాధ్యమం,
0: ఎందుకంటే పేపర్లో వచ్చేటటువంటి కుటుంబ నియంత్రణ సంబంధించిన కార్యక్రమాలకి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు కదా, వార్త కింద ఉంటుంది తప్పించి. అదే ఒక బెనిఫిషియరీ వాయిస్ బ్రాడ్కాస్ట్ అయ్యేసరికి మోర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విధంగా మనం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకి రేడియో చోటు ఇవ్వడమే కాదు, దానికి పెద్ద పీట వేసి, అంటే కుటుంబ సంక్షేమం అంటే ఇద్దరే పిల్లలు ఉండాలి ఇలా అని చెప్పడం కాకుండా రకరకాల ప్రక్రియల్లో ప్రజల్లోకి జనాభా సమస్యను గురించినటువంటి అంశాన్ని, అవగాహనని కలిగించింది రేడియో. అది 80వ దశకం వచ్చేటప్పటికి. తర్వాత కాలంలో ఇంకా అంటే మనకి పాలసీలు మారుతూ వచ్చేటప్పటికి దానికి అనుగుణంగా మన రేడియో స్పందిస్తూ కార్యక్రమాల నిర్వహణను వస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా, ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలి, ప్రజలకి వాళ్ళ అభివృద్ధి గురించినటువంటి సమస్యలు తీర్చాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ప్రతి జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఉండే ప్రజల సమస్యలకి స్పందించడానికి వేదికగా రేడియోని ఉపయోగించమన్నారు. అప్పుడు ఏంటి, ప్రజల్ని మీ ఊళ్ళో మీ ఊరి సమస్య అతను రాయండి, ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం, ఆ ఉత్తరాలన్నీ చదివి ఆయన వాటిలోంచి సమస్యలను తీసుకుని దాని ప్రజావేదిక అన్నమాట ఓపెన్గా అది రికార్డ్ చేయడం. అలాంటి కార్యక్రమం ప్రారంభించేసరికి మొట్టమొదట 2000 ఉత్తరాలు వచ్చాయి ఆ సమస్యల గురించి. ప్రకాశం జిల్లాతో ప్రారంభించాం, సమస్యకి పరిష్కారం చేయగలుగుతామో అప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. అది ఆ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా ఆ ధోరణి కూడా తగ్గింది. తగ్గి తర్వాత రోజుల్లో ఏంటంటే మీ సమస్య మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, ఫోన్లో సమాధానం చెప్పడం, ఫోన్లో సమాధానం చెప్పడం
1: లైవ్ రేడియో ప్రోగ్రామ్స్,
0: లైవ్ ఫోన్. అలాగే ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్ట్లు, మనకి స్కూల్ బ్రాడ్కాస్ట్ అనేది అంటే ఒక బ్రాంచ్ అవుట్ అయినటువంటి విభాగం, పిల్లల ప్రోగ్రామ్ వేరు, స్కూల్ బ్రాడ్కాస్ట్ విద్యా విషయాలైనటువంటివి అన్ని. అలాగే చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సీఫిల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉండేది, అది చాలామందికి ఉపయోగపడేది. ఎందుకంటే ఇంగ్లీషు మనకి డిక్షన్ కావాలి, ప్రొనౌన్సియేషన్ కావాలి, వాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారో, వాళ్ళ తప్పేమిటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఆ సీఫిల్ కార్యక్రమాలు లాంటి విద్యా కార్యక్రమాలు బాగా దోహదపడ్డాయి. అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్లో స్కూళ్ళ వాళ్లే పిల్లలే వచ్చి పాల్గొనడంతో అది మరింత బాగా, పిల్లలకు సమస్య, టీచర్కి సమస్య, ఇద్దరికీ అవగాహన ఉంటుంది, టీచర్ల మధ్య కూడా పోటీ ఉండి బాగా పాఠం చెప్పాలని. అది నిజానికి చెప్పాలంటే విజయవాడ రేడియో కేంద్రంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది. స్కూల్ బ్రాడ్కాస్ట్ కోసం తయారు చేసినటువంటి కొండ నుంచి కడలిదాకా అనే రజనీకాంతరావు గారు తయారు చేసిన కార్యక్రమానికి జపాన్ బహుమతి వచ్చింది. అది
1: అంతర్జాతీయ స్థాయిలో
0: స్కూల్ బ్రాడ్కాస్ట్కి ఒక నది గురించి, వాటి గురించి చెప్పండి అని చెప్పి థీమ్ ఇస్తే అది మన గోదావరి నది గురించి కొండ నుంచి కడలి దాకా అని తయారు చేశారన్నమాట. అలా ఒక సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని అన్ని అందులో జనుపుతూ ఇలా స్కూల్ బ్రాడ్కాస్ట్ తయారు చేసేటప్పటికి దానికి బహుమతి రావడం మరి చాలా గొప్ప విషయం కదా. అది ప్రతి అంశానికి కొత్త అడుగు వేయడం అనేటటువంటిది మన విజయవాడ కేంద్రంలో ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా జరుగుతూ వచ్చింది.
1: రేడియో అంటే మీకు ఎప్పుడు ఏ వయసులో తెలుసు మేడం, రేడియో ప్రసారాలు వినడం ఏ వయసు నుండి మీకు ప్రారంభమైంది?
0: చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ వయసులో రేడియో దగ్గర నాటకాలు వినడం, పాటలు వినడం, ఇలా ప్రారంభమైనటువంటిది జీవితం అన్నమాట. అయితే నేను రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఏదో కుటుంబంతో కలిసి విజయవాడ వచ్చినప్పుడు, ఇప్పుడు పిల్లల కార్యక్రమం లైవ్ ఉండేది బయట, ఆరు బయట మన పాత స్టూడియోల దగ్గర చెట్టు కింద మైక్ పెట్టి ఏడు కామేశ్వరరావు గారు లైవ్ చేస్తూ ఉండేవారు రేడియో అన్నయ్య. అప్పుడు ఒక చిన్న పద్యం పాడమంటే పాడాను, అదే నా మొదటి రేడియో ప్రోగ్రామ్ అన్నమాట.
1: ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
0: 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉన్నాయంతే. ఊరికే ఏదో యాత్రకెడుతూ వచ్చి తీసుకొచ్చారంతే.
1: రేడియో అన్నయ్య గారితో కార్యక్రమం చేశారు
0: పద్యం పాడడం లైవ్. బహుశా అదే నేను తర్వాత రేడియోలో ఉద్యోగంలో చేరాక పిల్లల చేత లైవ్ చేయించడం అనేది కంటిన్యూ చేశానేమో అనుకుంటూ ఉంటాను.
1: రేడియో అన్నయ్య గారు చేసిన బాలానందం తర్వాత మళ్ళీ మీరు 80-90 దశకాల్లో చేసిన పిల్లల కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ఎంతో జనాదరణ పొందాయి. ఆ కార్యక్రమ అనుభవాల గురించి చెప్పండి మేడం.
0: ఆ రోజుల్లో రేడియో లైవ్, పిల్లల లైవ్ ఎప్పుడూ కొనసాగుతూ వచ్చింది. నేను చేరేసరికి కూడా నండూరు సుబ్బారావు గారు రేడియో అన్నయ్య కింద ఉన్నారు. సరే, ఆయన రేడియో అన్నయ్య కింద, నేను రేడియో అక్కయ్య కింద ఉండి పిల్లలు చాలామంది రకరకాల పిల్లలు వస్తారు. ఆదివారం నాడు అనేసరికల్లా రావాలి పిల్లలు, శనివారం నాడు రావాలి. మన రేడియోలో రెండు విభాగాలు ఉండేవి, ఏంటంటే చిన్నపిల్లలు టైనీ టాట్స్ ప్రోగ్రాము, చిల్డ్రన్ ప్రోగ్రామ్. టైనీ టాట్స్ అంటే 10 ఏళ్ళలోపు పిల్లల కోసం. దానికి చిన్న చిన్న వాళ్ళు బాగా చిట్టి చిట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ చేత కూడా పాటలు పాడించి లైవ్లు ప్రోగ్రాములు చేయించడం. తర్వాత కొంచెం పెద్ద పిల్లల చేత వాళ్ళ టాలెంట్, బడ్డింగ్ టాలెంట్స్ ఉంటాయి, బాలసభ అని చెప్పి అందులో పిల్లల చేత చిన్న చిన్న కచేరి అన్నమాట. సంగీతం ఓకలు అయితే ఓకలు, వైలెన్ అయితే వైలెన్. ఎంత అంటే ఇప్పుడు నందకుమార్ అనే వైలెనిస్ట్ ఉన్నాడే, వాడు మన బాలసభ వాళ్ళే. అలాగే మల్లాది బ్రదర్స్, అలాగే మన ఎవరు ఎంఐ సునీత చిల్లల ప్రోగ్రామ్కి, మన పిల్లల ప్రోగ్రాంలో విజయవాడలో పార్లోని పాడినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అలాగే అది కాకుండా పిల్లల చేత పార్టిసిపేషన్లో ఒట్టి వాళ్ళకేదో వచ్చిన పద్యమో పాటో పాడించి వదిలేయడం కాకుండా పిల్లల్లో వ్యక్తీకరణ సామర్థ్యం కొంచెం మెరుగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేత చిన్న చిన్న వార్తలు చదివించేదాన్ని. అవేంటంటే పిల్లలు అప్పటికప్పుడు కూర్చుని వాళ్ళు, వాళ్ళకి నేను క్లిప్పింగ్స్ తయారు చేసి ఇస్తే అవి చదువుతారనమాట, లైవ్ చదువుతారు. లైవ్ చదవడం అనేసరికల్లా వాళ్ళల్లో టెన్షన్ పెరుగుతుంది, డిక్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగా చదవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎంతెంత దూరం నుంచి పాప నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, ఇలా ఇంత ఆటోలు ఇవన్నీ బళ్ళు కాదు కదా. ఆ పిల్లల్ని నిరాశపరచకూడదని వాళ్ళందరు రాగానే ముందర వాళ్ళ చేత ఒకసారి రిహార్సల్ చేయించి, వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించి, క్విజ్ లైవ్ ప్రోగ్రామ్ చేసి పిల్లలు స్టేజ్ ప్రోగ్రాములు చేసేవాళ్ళం నవంబర్లో. పిల్లలది నవంబర్ 14కి స్టేజ్ ప్రోగ్రామ్ హరివిల్ అనేసి ప్రతి ఏడాది చేశాను. నేను చేరినప్పటి నుంచి ఒక 10 ఏళ్ళపాటు చేశాను. ఆ ప్రోగ్రాంలో కూడా పిల్లలు చాలామంది రకరకాల వాళ్ళ మోనో యాక్షన్లు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పిల్లల ప్రోగ్రామ్స్లోనే ఇంకొక రకం ఏం చేశామంటే, పిల్లలు రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, అందుకని వాళ్ళతో స్ట్రీట్ చిల్డ్రన్ తోటి ఓపెన్ ఎయిర్ చేశాం. అంటే ఇది విజయవాడకు సంబంధించి, విశాఖపట్నంలో జీవని అనే రేడియో నాటకానికి బహుమతి వచ్చింది. అది ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ గురించి. ఆ నాటకం అయిన తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి చిలక పలుకులనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్, అది ఎన్సీఆర్టీ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్, విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్పాన్సర్ చేసాయి. అది 1 ఇయర్ ప్రోగ్రామ్. పల్లెటూళ్ళల్లో అక్కడ పిల్లల్ని మళ్ళీ స్కూల్కి ఆకర్షించేలాగా, ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టేది ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు కాదు, బళ్ళ వేసేస్తానంతే అంటూ ఉంటారు. అందుకని పిల్లల్లో ఆ భయం పోగొట్టి స్కూల్ అంటే ఒక మంచి వాళ్ళు ఆడుకోవడానికి వేదిక అనే అభిప్రాయం కల్పించేలాగా కథలు, పాటలు, కబుర్లు అన్నింటితోటి ఒక 15 నిమిషాల సెగ్మెంట్తో ఆ కార్యక్రమం ఉండేది. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, దాని మనకి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే అది పైలట్ ప్రాజెక్ట్గా హిందీలో, తెలుగులో, మన సౌత్ అంతకి తెలుగులో నేను చేశాను, అలాగే ఒరియాలో ఒకళ్ళు చేశారు,
1: ఒక్కో భాషలో ఒక్కొక్కరు.
0: అందుకని ఆ కార్యక్రమం కూడా పిల్లల మనస్తత్వాలు తెలుసుకోవడానికి, ఎలా చేస్తే పిల్లలు రేడియోకి వస్తారు, పిల్లలకి రేడియో మీద ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడింది అది.
1: మేడం, ప్రస్తుతం దృశ్య ప్రసార మాధ్యమాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో శ్రవణ మాధ్యమైన రేడియో మన ఆకాశవాణి ద్వారా ఏ విధమైన పాత్ర పోషించాలంటారు?
0: అంటే శ్రవణ మాధ్యమంకి ఎప్పుడూ ప్రాతినిధ్యం ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే అది నా అనుభవం. మనం ఎఫ్ఎం రేడియో కొత్తగా పెట్టిన కొత్తల్లో స్టూడెంట్లని, కాలేజీ పిల్లల్ని, వాళ్ళందరినీ, ఎక్కువ మందిని కాలేజీ వాళ్ళని, వాళ్ళకి ఆసక్తి కలిపే కార్యక్రమాలని మనం ప్రసారం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా రేడియో అయినా సరే, టీవీ అయినా సరే వస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే పిల్లలకి యూత్కి రిలేటెడ్గా మనం ఆకట్టుకోవాలంటే ఈ

0: ఈవెన్ డిస్పైట్ విజువల్ మీడియం, కాంపిటీటివ్ రిలేటెడ్ మెటీరియల్ని మనం వాళ్ళకి ఆకర్షణీయంగా అందించగలిగితే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు లైబ్రరీలో ఎలా అయితే సాహిత్య పుస్తకాలు వదిలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీషన్, కెరీర్ గైడెన్స్ ఇవి చదువుతున్నారు, అలాంటి మెటీరియల్ని మనం రేడియో ద్వారా ప్రసారం చేసినట్టయితే యూత్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. ఇదివరకు మేము ఉండే రోజుల్లో సివిల్స్కి వెళ్లే వాళ్ళందరూ ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ వినేవారు. ఎందుకంటే ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల వాళ్ళకి రెండు లాభాలు వస్తాయి. ఒకటి న్యూస్ సంబంధించినది అవగాహన కలగడం, ఒకటి. రెండవది డిక్షన్, ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలనేది ఆటోమేటిక్గా వాళ్ళకి చెవిని పడుతుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సంక్షిప్తంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక రేడియో కార్యక్రమ నిర్వహణాధికారిగా, అలాగే విజయవాడ కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాల్లో పనిచేసి స్టేషన్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు రేడియోతో వారికి ఉన్న అనుభవం దాన్ని ఈనాటి కార్యక్రమంలో తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: కార్యక్రమంలో మీరింతవరకు రేడియోతో నా పయనం శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయంలో స్త్రీ పాటలు, డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు అందించిన వివరణ వినండి.
4: మన భాషలో గద్యం, పద్యం, శతక ప్రక్రియ, ఇలా ఎన్నెన్నో ప్రక్రియలున్నాయి. అందులో జానపద ప్రక్రియ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పాటల్లో స్త్రీల గురించే అధిక ప్రాధాన్యత ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ జానపద ప్రక్రియలోని స్త్రీల పాటల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేనే జానపద ప్రక్రియనైతే నా మనోగతాన్ని మీతో పంచుకుంటాను. నేను మీ మనసైన జానపద గేయాన్ని, సామాన్యుడి ప్రతిభకు సజీవ సాక్ష్యాన్ని. జానపదం అంటేనే పల్లె, అందులో నివసించేవారే జానపదులు. వీరి నోటి నుండి పుట్టిన నేను తరతరాలకు విస్తరించి వ్యాపించే అందమైన జానపద గేయసిరిని. అసలు ఏ భాషలోనైనా సాహిత్యం పుట్టింది అంటే అది నా దగ్గర నుంచే మొదలవుతుంది. నా గురించి ప్రత్యేకంగా రచించిన కవులు లేరు, అజ్ఞాత కవులే ఎక్కువ, లేదా సామూహికంగా రచించారు. జానపదుల భక్తైనా, బాధైనా, సంబరమైనా, ఇతిహాస కథలు, పాత్రల విశేషాలు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల భావావేశాలతో కలిసి జనపదంలో పాటలా ప్రవహించాను. ముందుగా జానపదుల ప్రార్థన గమనించండి. శ్రీరమ్య వక్షుండో శ్రితవత్సలుండు, కారుణ్యధాముండు కనకాంబరుండు, వారిజ నేత్రుండు వరదగాత్రుండు, శ్రీరమాధీసుండు సిరిలిచ్చుగాత, నాగజందెమువాడు నాగభూషణుడు, నాగబంధము బొజ్జ నడికట్టువాడు, బేసి కన్నులవాణి ప్రియనందనుండు, వాసిగా మిముగాచు వరసభ్యులార. మనిషిలోని అన్ని రకాల ఊసులకు నేనే ఆధారం. ముందుగా శ్రామిక గేయాల గురించి తెలుసుకుందాం. శ్రమను మర్చిపోవడానికి ఏదో ఒక ధ్వని లేదా పాటలు పాడుతూ పనులు చేసుకుంటూ ఉంటారు శ్రామికులు. వీరి పాటల్లో ఆనాటి సామాజిక స్థితిగతులు తెలుస్తాయి, సహజ సుందరమైన పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకి రైతు కూలీల పాటను గమనించండి. సందామావా సందామావా, నోమిలో మల్లాలో లో మల్లల్లాలో, సందామావా సందామావా, ఆసెల్లో కోతలు ఈసెల్లో కోతలు, వరిసెల్లో కోతలకు కూలీ జస్తి ఎంట, పొదారి రాయే తూరు పొల్ల బుల్లెమ్మ. ఇలా ఉంటుంది. ఇంకా స్త్రీల పాటలను గమనిస్తే, స్త్రీలు లేని నా పాటలను అసలు ఊహించలే. లాలిపాట, జోలపాట, మంగళహారతులు, అనుబంధ పాటలు, వలపు పాటలు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకి వలపు పాటలను తీసుకుంటే అందులో బావామరదాల పాటను గమనించండి. గుత్తి వంకాయ కూరోయ్ బావా, కోరివండి నానోయ్ బావా, కూరలో పల్ల నా వల్ల పంత, కూరి వండానోయ్ బావా, కోరికతో తినవోయ్ బావా అంటూ తన వలపంత ప్రేమనంతా కూరలో కూరి కూరి అందంగా కొసరి కొసరి వడ్డిస్తోంది. ఇంకా ప్రేసి ప్రియుల పాటలు ఎలా ఉంటాయో గమనించండి. వాళ్ల ప్రపంచమే వాళ్ళది, వాళ్ల లోకమే వాళ్ళది, ఏమన్నా అన్నామా నా కళతో చూడండి అంటారు. ఉదాహరణకి

ఇలా సాగుతుంది. ఇంకా మామ పాటలు. మన తెలుగు భాషలో అందులోనూ నా బాణీలో పాటలకు కొదవలేదు, బాణీలకి కొదవలేదు. ఒక పల్లె పడుతూ కలవరపడుతూ పసడి పంట పొలాల్లోకి ఇలా రమ్మని పిలుస్తోంది. ఎలా పిలుస్తోందో చూడండి. రా

అంటూ పిలిస్తే మరొక ముద్దుగుమ్మ ఊరు సద్దుమణిగాక ఇలా రమ్మని పిలుస్తోంది. ఎలా పిలుస్తుందో చూడండి. సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, పంట బొది వరి మడితో పక్క పక్క నవ్వే వేళ, చల్లగాలి తోటకంత సక్కలి గిలిపెట్టు వేళ,

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకడ కలుసుకో, మంచకడ కలుసుకో మరువకు మామయ్య, మరువకు మరువకు మామయ్య. ఇలా అంటోంది. ఇంకా భార్యాభర్తల పాటను చూడండి. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు తన భర్తతో ఇలా అంటోంది. ఏమంటోంది?

కాదు అంటే భర్త తెగ సంబరపడిపోయాట. చాటుగా వింటున్న అత్తగారు కూడా చాలా మురిసిపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా తన కోరికలు ఒక్కొక్కటే బయట పెడుతోంది. ఇలా ఎలాగో చూడండి. ముక్కుకు ముక్కర లేక ముక్కు చిన్న బోయినాది, నీ ముగ్గు రుత్తమ్ముల నమ్మి ముక్కుకు ముక్కెర తేరా. అంటే భర్త నిర్ఘాంతపోయాడు, అంతే నాకు చాలు అందంలో ఇంత అర్థం ఉందన్నమాట. ఇంకా అత్తాకోడళ్ళ పాటలు, వదిన మరదళ్ళ పాటలు, ఇవన్నీ అనుబంధ పాటల కింద వస్తాయి. వీటిల్లో పైకి మనకి వినోదాన్ని కలిగించిన అంతర్గతంగా సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి అత్తాలేని కోడలు పాటలు చూద్దాం. అత్త

ఆ వేడి పాలలోన వెన్న ఉంటుందా? ఇది పైకి పోట్లాడుకుంటున్నట్టు కనిపించినా దీనిలో ఉండే సందేశం ఏంటంటే, ప్రపంచంలో అత్తగారిని సంతోషపెట్టడం చాలా కష్టం కాబోలు అనుకుంటాం. అత్తగారంటే ఇలాగే ఉంటారా? అయితే వీళ్ళని సంతోషపెట్టడం మన వల్ల కాదు, కానీ అలా అనుకోవడం పొరపాటు. ఇలా లేకుండా ప్రేమగా ఉంటే ఆ అత్తాకోడళ్ళున్న ఇంటిలో ఆ ఇల్లే ఒక స్వర్గసీమలా ఉంటుంది. ఇంకా పెళ్లి పాటలు, ఇవి మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపేవిగా ఉంటాయి. వరుసైన వారిని మేళమాడుతూ హాస్యాన్ని అందిస్తాయి. ఉదాహరణకి వియ్యపురాలి పాటను చూద్దాం.

ఇంకా జానపదుల భక్తి ఎలా ఉంటుందో చూడండి. ఈ జాతరలు కొలుపులు చేసేటప్పుడు వారి భక్తి ఇలా తెలియజేస్తూ ఉంటుంది. వల్లరి బావో కావులోరన్న, వల్లరి బావో కావులోరన్న, ఎగువ యాదగిరి దిగువ జొన్నవడ, ఎగువ యాదగిరి దిగువ జొన్నవడ, అమ్మ కమాక్షమ్మ తిరనాళ్ళంట, అమ్మ కమాక్షమ్మ తిరనాళ్ళంట. ఇలా వాళ్ళ భక్తి ఆవేశాలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇంకా పండుగ పాటలను చూస్తే ప్రతీదీ కూడా ఆడవాళ్ళు లేందే ఏ పండుగ జరగదు. ముఖ్యంగా మన పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి నాడు సందెగొబ్బిళ్ళు పెడుతూ పిల్లలు అందరూ సాయంకాలాలు పేరంటం చేసుకుంటూ పాటలు పాడతారు. సుబ్బి గొబ్బెమ్మా సుబ్బణ్ణివ్వావే, తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే, మొగలి రేకంటి మోగుణ్ణివ్వావే. ఇలా సందెగొబ్బులు తడుతూ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇంకా విషాద గేయాలు ఎలా ఉంటాయో చూడండి. ఒక పల్లెటూరు పిల్ల అమాయకత్వాన్ని ఆసరా తీసుకుని ఒక యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె నగలు సర్వస్వం దోచుకుంటాడు. ఈ మోసపోవడానికి పల్లెటూరు పట్నం అని లేదు. ఆడపిల్లలు ఆకర్షణలకు లోనైతే ఇలాగే ఉంటుంది. మరి ఎవ్వరూ కూడా ఎటువంటి ఆకర్షణలు లోను కాకూడదు అనేది సందేశం. ఈ పాటని వినండి. సందులోని బాయంటి పిల్లడో, తాటాకుల గుడిసంటి పిల్లడో, అత్తమామలు లేరంటివి పిల్లడో, ఆడబిడ్డలు లేరంటివి పిల్లడో, మత్తు మందు చల్లావు పిల్లడో, మాయమాటలు చెప్పి

0: నాకివ్వరా పిల్లాడో. ఇలా పాపం మోసపోయి తన నగలన్నీ దోచుకున్న వాడి దగ్గర నుంచి తిరిగి ఎలా తీసుకోవాలా అని ఏడుస్తూ వాణ్ణి బతిమాలుతూ ఉంటుంది. కాబట్టి యువతీ యువకులకు అందరికీ సందేశం ఏంటంటే, ఎటువంటి ఆకర్షణలకి లోను కాకూడదు. అలా ఉంటే గనక మనకి ప్రమాదాలు వాటిల్లవు. ఇంకా నాలో తాత్విక చింతన ఎలా ప్రతిఫలించిందో చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వ్యవసాయం చేశారట. ఏమిటట అది? సృష్టి స్థితి లయం అని. ఇందులో తాత్విక చింతన ఎలా ఉందో చూడండి. ఉదాహరణకి, కొండండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు వ్యవసాయం, ఆ చేసిరి ముగ్గురు వ్యవసాయం. వాడి కాడి లేదు, రెండు దూడలేదు, కాడి దూడలే నెగసాయం, పండిన మూడు పంటాలు, ఆ పండిన మూడు పంటాలు. ఒకటి ఒడ్డు లేదు, రెండు గడ్డి లేదు, ఒడ్లు గడ్డి లేని పంట, విశాఖపట్నం సంతలు పెడితే, విశాఖపట్నం సంతలు పెడితే. ఒట్టి సంతేగాని సంతల జనం లేరు, జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు, ఆ వచ్చిరి ముగ్గురు షరాబులు. ఒకటి కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేని షరాబులు తెచ్చిరి మూడు కాసులు, ఆ తెచ్చిరి మూడు కాసులు. ఒకటి వల్ల వల్లాదు, రెండు చల్లా చల్లావు. ఇలా సాగుతుంది ఈ పాటలోని సారాంశం. ఏంటంటే, నిరాకార నిర్గుణ బ్రహ్మాన్ని తెలియచేస్తూ అంతటా విస్తరించి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం గురించి తెలియచేస్తుంది. ఇలా సాహిత్యంలో
1: మీరింతవరకు జానపద గేయంలో స్త్రీ పాటలు డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
2: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
3: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
2: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
3: మరైతే సరైన నెంబర్?
2: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
3: మీరు నన్ను కాపాడారక్క.
2: పని నుండి కాదు.
3: చేస్తాను, ఆర్బీఐ చెబుతుంది.
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
8: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. Energy, security, trade and investment topped the agenda of Prime Minister Narendra Modi's talks with Acting President of Venezuela, Delcy Rodriguez, in New Delhi. Northeastern Council's meeting underway in Shillong. Union Home Minister Amit Shah chairs deliberations on tourism, agriculture, economic corridor development, infrastructure and connectivity. Veteran film producer Pehlaj Nihalani passes away. Republicans and Democrats jointly seek to end President Donald Trump's military action in Iran. U.S. House of Representatives passes resolution. Southwest monsoon sets in over Kerala. And first World Yoga and Sports Championship to begin in Ahmedabad this evening. Prime Minister Narendra Modi held wide-ranging discussions today with acting President of Venezuela, Delcy Rodriguez, in New Delhi. In a social media post, the Ministry of External Affairs said the leaders reviewed the full spectrum of bilateral relations and explored new avenues of cooperation in energy, trade, investment, healthcare, automobiles, among others. It added that the leaders also exchanged views on global and regional issues of mutual interest. The ministry noted that both sides reaffirmed their commitment to deepening the bilateral partnership and advancing the interests of the Global South. Earlier, External Affairs Minister S. Jaishankar called on Ms. Rodriguez. In a social media post, Dr. Jaishankar said, India values her long-standing commitment to the India-Venezuela relationship. Ms. Rodriguez arrived in New Delhi yesterday on a five-day visit to India. She is accompanied by a delegation comprising the Ministers of Foreign Affairs, Economy and Finance, Science and Technology and Transportation. The visit is expected to further strengthen bilateral ties and deepen engagement between the two countries across diverse sectors. President Draupadi Murmu has said that India and Laos People's Democratic Republic share close civilizational ties reflected in common heritage of Buddhism and the Ramayana. She added that this year both nations are celebrating the 70th anniversary of the establishment of diplomatic relations, which is a significant milestone in the bilateral relationship. Welcoming Deputy Prime Minister and Foreign Minister of Laos PDR, Thongsavan Phomvihane, at Rashtrapati Bhavan yesterday, President

0: ఇఫ్ అట్లీస్ట్ 60% ఆఫ్ ద 14 అబ్సర్వేటరీస్ ఇన్ కేరళ అండ్ లక్షద్వీప్ రికార్డ్ మోర్ దాన్ 2.5 mm రైన్ ఫాల్ ఫర్ 2 కన్సిక్యూటివ్ డేస్. మెనీ ప్లేసెస్ ఇన్ కేరళ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ అరౌండ్ 5 mm ఆఫ్ రైన్ సిన్స్ మిడ్ నైట్. స్మితి ఎం పళ్ళురితి, ఆకాశవాణి న్యూస్, తిరువనంతపురం.
1: And now before we end the bulletin, the headlines once again. Energy security, trade and investment top the agenda of Prime Minister Narendra Modi's talks with acting President of Venezuela Delcy Rodriguez in New Delhi. Northeastern Council's meeting underway in Shillong. Union Home Minister Amit Shah chairs deliberations on tourism, agriculture, economic corridor development, infrastructure and connectivity. Veteran film producer Pehlaj Nihlani passes away. Republicans and Democrats jointly seek to end President Donald Trump's military action in Iran. U.S. House of Representatives passes resolution. Southwest monsoon sets in over Kerala. And first World Yogasan Sports Championship begins in Ahmedabad. With that, we end the midday news.

ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మరి కార్యక్రమంలో ముందుగా 1942 ఏ లవ్ స్టోరీ, ఈ చిత్రానికి కుమార్ సాను పాడిన పాట విందాం.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత లగే రహో మున్నాబాయ్ ఈ చిత్రానికి సోనూ నిగమ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రోతలు రెడీగా ఉన్నారా? ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేనడిగబోయే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే 0866-248-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు? ప్రశ్న మరొకసారి చెప్పేస్తున్నా, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు? ఓకేనా? ప్రశ్న విన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానాలు పంపించేయండి. ఈలోగా మనం అభినందన చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

మరి సమాధానాలు వచ్చేస్తున్నాయి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు? ఓకేనా? మరి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు శ్యామ్ నెల్లూరు. కరెక్ట్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శుభ సాయంత్రం మేడం అంటున్నారు, శుభ సాయంత్రం, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుండి వినయ్, శ్రీదేవి, శైలజ, సృజన, స్వరూప, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్ అండి.

ఫణిరాజ్ నెల్లూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల రాజేశం సరోజిని మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనూజ శశాంక్ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. సిహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హైదరాబాద్ బౌరంపేట్ నుండి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాణి నుంచి వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబర్రావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభానీ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే జేఎల్ఎన్ శర్మ సత్యనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

సాయికృష్ణ ప్రశాంతి ఎలమంచిలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లేటుగా జాయిన్ అయినట్టున్నారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నేను క్రీడాకారిణి అని మెన్షన్ చేశానండి, క్రీడాకారుడు కాదు, ఓకేనా? ఆ చేంజ్ని గమనించండి. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ వీరు కూడా కరెక్ట్గా పంపించారు మనకి. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమా, మనోహర్ వీరందరూ కూడా తెనాలి నుంచి పంపించారు మనకి, కరెక్ట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, శ్రీరామదాసు, కృపాచారి, మధు, రవి, నవీన ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగనదుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువలు లంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పేరు పంపించలేదు, ఆన్సర్ మాత్రమే పంపించారు అనంతపూర్ నుంచి. ఓకే, ఎనీవే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ లక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. రవి, మహేష్, సుధీర్, శ్రీధర్ కడప నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, నరేంద్రారెడ్డి, ముంతా పెద్దన్న, నారాయణ, పెంచలయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ నెల్లూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వరిగంటి బదరీ, విశాల, నెల్లూరు రాంగ్ ఆన్సర్ అండి. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, ఇనమడుగు నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మరి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విఏడి ఫణిరాజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

మంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దాం మనం. నేను అడిగిన ప్రశ్న, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు అని అడిగాను. క్రీడాకారిణి అంటే మహిళ పేరు కదండి వస్తుంది. ఓకే, ఎనీవే ఆర్తి సాహా ఇంకొక పేరు, ఆవిడనే ఆర్తి గుప్తా సాహా అని కూడా పిలుస్తారు. ఓకేనా? అయితే ఈవిడ లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ అండి. 1959లో ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి ఆసియా మహిళ ఈవిడ. అందుకని ఈవిడికి 1960లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఓకేనా? క్రీడాకారిణి అని అడిగాను కదా, చాలామంది జెంట్స్ పేర్లు టైప్ చేసి పంపించారు. ఓకే, ఆర్తి గుప్తా సాహా. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు? ప్రశ్న మరొకసారి, క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు? ఈ ప్రశ్నకి సమాధానం చూసేలోగా మనం ఆకలి రాజ్యం చిత్రం నుంచి పాట విందాం.

రెండవ ప్రశ్న, క్రికెట్ బ్యాట్ ను ఏ చెక్కతో తయారు చేస్తారు అని అడిగాను కదా, ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభానీ. కంగ్రాచ్యులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలులంక అవినిగడ్డ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పావులూరు నుండి మోహన్ కృష్ణ కరెక్ట్ ఆన్సర్. విఏడి ఫణిరాజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నేదునూరు కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారంటే ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆధ్యశ్రీ, శ్రీగాయత్రి, రమా, మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం తనూజ, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజోలు, రాజమహేంద్రం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ అండి. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎలమంచిల నుండి సాయికృష్ణ, శ్రీ సాఖ్య, సత్య, శ్రీవరేణ్య, హనుమ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్ అండి. బతిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
నెక్స్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి చిన్మయ్యి ప్రీతం, కరెక్ట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, సాయి, రిక్విత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాసవీనగర్ తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. బి శివకుమార్, ముదిరాజ్, విసీ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రామకృష్ణయ్య, ముంతా పెద్దన్న, గోపీనాథ్, శంకరయ్య, శశిరెడ్డి, చిన్నప్ప వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత జేఎల్ఎన్ శర్మ, సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంపించిన వారు తిరిగి పంపించొద్దండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్రీ లక్ష్మి, కుమారి, భారతి, చైత్రశ్రీ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ కరెక్ట్ ఆన్సర్ అండి. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే జగదీష్, గాంధీ, భగవాన్, రాజు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ పంపించలేదు, కేవలం పేర్లు మాత్రమే పంపిస్తున్నారు, చూసుకోండి ఒకసారి. కడప నుంచి మహేష్, రవి కరెక్ట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ప్రకాష్, కాదర్ బాషాబాయ్ వీరందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు అని అడిగాను కదా, విల్లో చెక్కతో. ఓకేనా, చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. ఎనీవే కంగ్రాచ్యులేషన్స్. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దామా. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు.
2: ప్రణామ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయటో విష్ణు. ఆజ్ హమ్ కవి కబీర్ ఔర్ కవివర్ వృందిజీ కి నీత్ నీతి దోహే కే బారే మే పడేంగే. పాఠ కా అంశ హై అమరవాణి. పహలే కవి పరిచయ బతాఉంగీ, ధ్యాన్ సే సునో. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గణ్ జ్ఞానాశ్రయ శాఖ కే ప్రతినిధి కవి తే. కబీర్ కీ రచనాయే బీజక్ నామక్ గ్రంథ మే సంకలిత్ హై. వే పడే లికే నహీ తే కింతు కబీర్ దాస్ జ్ఞాని తే. చూడు, కబీర్ దాసు హిందీ సాహిత్య నిర్గుణ జ్ఞానాశ్రయ శాఖకు చెందిన గొప్ప కవి. వీరి రచనలు బీజక్ అను గ్రంథంలో లభించెను. కవి కబీర్ దాసు చదువుకోలేదు కాని గొప్ప జ్ఞానవంతులు. అచ్చా, అబ్ పెహలే కబీర్ కా పెహలా దోహా పడతీ హూ, ధ్యాన్ సే సునో.
2: జీ అధ్యాపికా జీ.
3: దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్.
3: అబ్ సునో, కబీర్ కేతే హై కి దుఃఖ్ కే సమయ మే సబ్ లోగ్ భగవాన్ కో యాద్ కర్తే హై, లేకిన్ సుఖ్ కే దిన్ మే భగవాన్ కా స్మరణ హీ నహీ కర్తే. యది హమ్ లోగ్ సుఖ్ కే సమయ మే భీ భగవాన్ కా స్మరణ కరే తో దుఃఖ్ కైసే హో సక్తా హై. ఇస్లియే భగవాన్ కా స్మరణ సదా కర్నా చాహియే. కవి కబీరు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని, దుఃఖ సమయంలో అందరూ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడా రక్షించు అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. కాని సుఖంలో అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భగవంతుని తలుచుకోరు. కాబట్టి మనము సుఖంలో కూడా భగవంతుని స్మరించుకున్నట్లయితే అసలు మనుషులకు దుఃఖములు ఎందుకు కలుగుతాయి? అందువలన భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా, అబ్ దేకో దూసరా దోహా బతాఉంగీ.
2: జీ అధ్యాపికా జీ.
3: సునో, ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలి సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్. అబ్ తుమ్ పడో.
2: ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలి సీచే సో ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్.
3: అచ్చా, తుమ్నే టీక్ పడా. కవి కబీర్ దాస్ కేతే హై కి సారే కామ్ ధీరే ధీరే నిచ్చే సమయ పర్ హీ హోతే హై. శీఘ్రతా దిఖానే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. ఫల్ జల్దీ పానే కి అభిలాష సే మాలి సౌఘడే పానీ సే పేడ్ సీంచతా హై. తో భీ సమయ సే పహలే పేడ్ సే కోయి ఫల్ నహీ మిల్తా. మౌసమ్ కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్ నికల్తే హై. ఇసీ ప్రకార్ జల్దబాజీ కన్నే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. కవి కబీర్ దాసు ఈ విధంగా చెబుతున్నారు. అన్ని పనులు నెమ్మది నెమ్మదిగా సరియైన సమయంలోనే జరుగుతాయి. తొందరపడినంత మాత్రాన ఏ పని జరగదు. ఇప్పుడు పండ్లు త్వరగా పొందాలనే ఆకాంక్షతో తోటమాలి 100 కుండల నీరు చెట్టుకు పోసి తడిపినట్లయితే వెంటనే అంటే కాలం కాని కాలంలో పండ్లు కాయవు. అంటే ఋతువు వచ్చినప్పుడే చెట్లకు పండ్లు కాస్తాయి. కాబట్టి తొందరపడినంత మాత్రాన ఏ పని వెంటనే జరగదు. అబ్ అగ్లా దోహా పడతీ హూ, ధ్యాన్ సే సునో.
2: జీ అధ్యాపికా జీ.
3: సాయి ఇత్నా దీజియే, జామే కుటుం సమాయ్. మే భీ భూకా నా రహూ, సాధు నా భూకా జాయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. సాయి నా ఇతనా దీజియే, జామే కుటుంబ సమాయ్. మే భీ భూకా నా రహూ, సాధు నా భూఖా జాయ్.
3: कवि कबीर भगवान से इस प्रकार प्रार्थना

0: करते हैं। हे भगवान, कृपा करके मुझे इतनी ही संपत्ति दीजिए जिससे मैं अपने परिवार का पोषण कर सकूं, मेरी भूख भी मिट जाए और मेरे घर आए साधु लोगों की भूख भी मिटा सकूं, अर्थात साधु लोगों का आदर करने का पवित्र काम हो सके। कवि कबीरदासु భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఓ పరమాత్మ, దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగి ఇంకా నా ఆకలి తీర్చుకుని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించు అని కబీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనుష్యులు వారికి సరిపడిన సంపద ఉన్నప్పటికీ దురాశతో ఎక్కువ సంపాదన కోసం అడ్డదారిలో సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తుంటున్నారని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా, అబ్ కవివర్ రుందకే దోహకే బారేమే జాన్లేంగే?
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా సునో, కవివర్ వృంద్ హిందీ సాహిత్యకే రీతి కాల్ కే సూక్తికార్ కవియో మే ప్రముఖ్ హై. ఇన్కి ప్రసిద్ధ కా ముఖ్య కారణ్ వృంద సత్సయీ హై. ఉన్కే దోహే నీతిపరక్ ఔర్ ఉపదేశాత్మక్ హై. కవివర్యులు వృంద్ హిందీ సాహిత్య రీతికాలం సూక్తికారులైన కవులలో ప్రముఖులు. వీరి ప్రసిద్ధికి ముఖ్య కారణం వీరి యొక్క ప్రముఖ రచన వృంద్ సత్సయి. వీరి యొక్క దోహాలు నీతిని ఉపదేశాన్ని ఇస్తాయి. అచ్చా అప్సునో, ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి జేసే నృప్లావై ఇతర్ లేత్ సభా జన్వాసి. తుమ్ పడో.
1: జీ అధ్యాపిక జీ. ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వాసి.
0: తుమ్ని టీక్ పడా. అబ్ సునో, వృంద్ కహతే హై కి అచ్చే ఔర్ మహాన్ గుణ వాలోం కే సాంగత్య సే సదా సుఖీ మిల్తా హై. ఇసీ కా ఉదాహరణ్ వే ఇస్ తరహ్ దేతే హై. రాజా సభా మే ఇత్ర లేకర్ ఆతే హై తో ఉస్ సుగంధ కా సుఖ్ సభీ సభాసద్ లేతే హై, అర్థాత్ వే ఇతర్ కా అనుభవ్ కర్తే హై. నీతి కవి వృంద్ ఈ విధంగా చెప్పుచున్నారు. మంచివారు గొప్ప గుణములు కలవారి స్నేహం వలన ఎప్పుడూ సుఖం కలుగుతుంది. దీనికి ఇంకా ఉదాహరణ ఇస్తూ ఇలా అంటున్నారు. రాజు సభకు సుగంధ లేపనం రాసిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని ఆ సభలోని వారందరూ అనుభవించి సంతోషిస్తారు. అచ్చా అబ్ దూసరా దోహా దేఖ్లేంగే సునో. కరే బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆక్ కో ఆమ్ కహాతే హోయి. అబ్ తుమ్ పడో.
1: జీ అధ్యాపిక జీ. కరై బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆక్ కో ఆమ్ కహాతే హోయి.
0: కవివర్ వృందజీ కహతే హై కి కోయి బి బురాయి కర్కే సుఖ్ చాహే తో వహ కైసే మిల్ సక్తా హై. అర్థ హై కి బురా కర్కే సుఖ్ పానా అసంభవ్ హై. ఉదాహరణ దేతే వృంద్ కహతే హై కి ఆక్ కా పౌదా లగాకర్ ఆమ్ కా ఫల్ ప్రాప్త కర్నా కైసే సంభవ్ హోతా హై. ఉసీ తరహ్ భలాయి కర్కే హీ సుఖ్ ప్రాప్త కర్నా చాహియే, నా కి బురాయి కర్కే. ఎవరైనా చెడు చేసి సంతోషం కోరుకుంటే ఎలా కలుగుతుంది? అంటే కీడు చేసి సుఖం పొందుట ఎలా సాధ్యపడుతుంది? దీనికి కవి వృంద్ ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నారు. జిల్లేడు మొక్క వేసి మామిడి పండు పొందటం ఎలా సాధ్యమవుతుంది? అదేవిధంగా మేలు చేస్తేనే సుఖాన్ని పొందగలం, అంతేగాని కీడు చేసి సుఖాన్ని పొందలేము. అబ్ దూసరా దోహ పడుంగి ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపిక జీ.
0: కరత్ కరత్ అభ్యాస్తే జడ్మతి హోత్ సుజానా రస్రీ ఆవత్ జాత్తే శిల్పర్ పరత్ నిశాన్. అబ్ తుమ్ పడో.
1: కరత్ కరత్ అభ్యాస్తే జడ్మతి హోత్ సుజాన్ రసరీ ఆవత్ జాత్తే శిల్పర్ పరత్ నిశాన్.
0: సునో, కవివర్ వృందిజీ इस दोहे में अभ्यास का महत्व बताते हैं। वे कहते हैं कि अभ्यास से हम सब कुछ प्राप्त कर सकते हैं। इस विषय का उदाहरण वे इस तरह देते हैं। रस्सी की बार बार रगड़ से शिला पर भी निशान पड़ जाता है। इसी तरह अभ्यास करते करते मूर्ख भी ज्ञानी बन सकता है। కవివర్యులు వృంద్ ఈ దోహాలో సాధన యొక్క గొప్పదనాన్ని వర్ణించారు. సాధన చేస్తే మనం అన్నీ పొందగలం. దీనికి ఉదాహరణ ఇస్తూ వృంద్ కవి ఇంకా ఈ విధంగా అన్నారు. త్రాడు యొక్క ఒరిపిడి వలన బండరాయి మీద కూడా గుర్తు ఏర్పడుతుంది. ఇదే విధంగా సాధన చేయగా చేయగా మూర్ఖుడు కూడా పండితుడు కాగలడు అని చెప్పారు. అబ్ కుచ్ కఠిన శబ్దార్థ పతాంగి లిక్లో
1: జీ అధ్యాపికా జీ బతాయే లిఖుంగా.
0: సుమిరన్
2: గట్టిగా
0: గుర్తు తెచ్చుకొనుట.
1: సుమిరన్ గుర్తు తెచ్చుకొనుట.
0: కాహే క్యూ ఎందుకు.
1: కాహే క్యూం ఎందుకు.
0: హోయ్ హోతా హై సంభవించును అని అర్థం.
1: హోయ్ హోతా హై సంభవించును.
0: ధీరే ధీరే మెల్ల మెల్లగా.
1: ధీరే ధీరే మెల్ల మెల్లగా.
0: మన మన్ మనసు.
1: మన మన్ మనసు.
0: మాలి తోటమాలి.
1: మాలి తోటమాలి.
0: సీంచే నీరు పెట్టుట.
1: సీంచే నీరు పెట్టుట.
0: ఘడ కుండ.
1: ఘడ ఘడ కుండ.
0: కుటుంబ పరివార్ కుటుంబము.
1: కుటుంబ పరివార్ కుటుంబము.
0: భూఖా ఆకలితో ఉన్నవాడు.
1: భూఖ ఆకలితో ఉన్నవాడు.
0: సాధు సాధువు.
1: సాధు సాధువు.
0: ఉత్తమ్ మంచి.
1: ఉత్తమ్ మంచి.
0: సంగ్ సాంగత్యము.
1: సంగ్ సాంగత్యము.
0: సహజేహి సహజంగానే.
1: సహజేహి సహజంగానే.
0: అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ
0: కబీర్ కే అనుసార్ భగవాన్ కా స్మరణ కబ్ కర్తే హై.
1: అధ్యాపికా జీ లోగ్ దుఃఖ్ మే హీ భగవాన్ కా స్మరణ కర్తే హై.
0: లోగ్ భగవాన్ కా స్మరణ కబ్ నహీ కర్తే హై.
1: లోగ్ సుఖ్ మే భగవాన్ కా స్మరణ నహీ కర్తే. అధ్యాపికా జీ
0: కబీర్ కే అనుసార్ ఫల్ కబ్ ఫల్తే హై.
1: అధ్యాపికా జీ కబీర్ కే అనుసార్ ఋతు ఆనే సే హీ ఫల్ ఫల్తే హై.
0: దోహే మే మాలి కితనే గడే సీంచతా హై.
1: దోహే మే మాలి సౌ గడే సీంచతా హై.
0: కవివర్ వృంద్ కే అనుసార్ ఉత్తమ్ జన్ కే సంగ్ సే హమే క్యా మిల్తా హై.
1: అధ్యాపికా జీ ఉత్తమ్ జన్ కే సంగ్ సే హమే సుఖ్ మిల్తా హై.
0: లోగ్ బురాయీ కర్నే సే కిసే నహీ పాతే హై.
1: లోగ్ బురాయి కర్నే సే సుఖ్ నహీ పాతే హై. అధ్యాపికా జీ.
0: అచ్చా సాయి విష్ణు, ఆజ్ హమారా పాఠ సమాప్త్ హో గయా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
3: మీరింతవరకు అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహ

0: సతతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి భజనావళి కార్యక్రమంలో శ్రీమతి లేటి భార్గవి బృందం ఆలపించిన భజన గీతాలు వింటారు.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జుబిన్ నౌటియాల్ సమీరా భరద్వాజ్ పాడిన సరై నోడు చిత్రం నుంచి ఈ పాట, శ్రీమణి రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం. పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన అబ్బాయి గారు చిత్రం నుంచి, భువనచంద్ర రచన

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట జీన్స్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన బొమ్మరిల్లు చిత్రం నుంచి, భాస్కర భట్ల రవికుమార్ రచన.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో కల్పనతో కలిసి పాడిన ఈ పాట కలుసుకోవాలనే చిత్రం నుంచి, కులశేఖర్ రచన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట అభిజిత్ సునీత పాడిన సదా మీ సేవలో చిత్రం నుంచి, కందికొండ రచన, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం.

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశ చరిత్రలో ప్రజాసేవనే ఒక జీవితంగా భావించి మానవత్వానికి ఆదర్శంగా నిలిచిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తుల్లో ఒకరు అతనేనండి భగత్ పూరన్ సింగ్. ఈరోజున ఆయన జయంతిని పురస్కరించుకొని ఆ మహానుభావుడి జీవిత గాథను, ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం. భగత్ పూరన్ సింగ్ గారు 1904 జూన్ నెల 4వ తేదీన పంజాబ్ ప్రాంతంలోని రాజేవాల్ గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు సేవాభావం ఎక్కువగా ఉండేది. సమాజంలో బాధపడుతున్న ప్రజల పట్ల ఆయనకు అపారమైన కరుణగల హృదయం ఉండేది. ఆయన చిన్న వయసులోనే మానవ సేవే మాధవ సేవ అనే భావనతో పెరిగారు. అలాగే భగత్ పూరన్ సింగ్ గారు ఖాల్సా కళాశాలలో విద్యను అభ్యసించారు. అయితే పుస్తకాలలోని విద్య కంటే జీవితంలో మానవ సేవే గొప్పదని ఎంచుకొని ఆయన జీవితం మొత్తం సమాజ సేవకు అంకితం చేశారు. ఆ కాలంలో కుష్ఠువ్యాధిగ్రస్తుల్ని, వికలాంగుల్ని, అనాథల్ని సమాజంలో తక్కువగా కీతాగా చూసేవారు. కొంతమంది అయితే వాళ్లను చూసి ఛేదరించుకునేవారు. కాని భగత్ పూరన్ సింగ్ గారు మాత్రం వారిని తన హక్కున చేర్చుకొని ఆదరించేవారు. నడి వీధుల్లో అనాథలుగా ఉండే రోగులకు వారు నివసించుటకు మంచి ఆశ్రయం కల్పించేవారు. అలానే వారి గాయాలు శుభ్రం చేసి వారికి ఆహారం పెట్టి మందులందించేవారు. ఆయన సమాజ సేవ చేయడంలో ఎలాంటి విసుగు లేకుండా ఆయన ప్రజల కోసం పనిచేసేవారు. సరిగ్గా అది 1947. మన దేశ విభజన సమయంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో కూడా భగత్ పూరన్ సింగ్ గారు ఎంతో మంది బాధితులకు అండగా నిలిచి అనాథ పిల్లలను చేరదీసి వారికి నాణ్యమైన విద్య, ఆశ్రయం కల్పించారు. ఆయన స్థాపించిన పింగళవార సంస్థ మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. అమృత్సర్లో ప్రారంభమైన ఈ సేవా సంస్థలో అనాథలు, మానసిక వికలాంగులు, వృద్ధులు, కుష్ఠరోగులు ఇలా ప్రతి వారికి ఆశ్రయం లభించింది. దేశ ప్రజల కోసం ఆయన చేసిన అద్భుతమైన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు 1979 పద్మశ్రీ పురస్కారం అందజేశారు. చివరిగా భగత్ పూరన్ సింగ్ గారు 1992 ఆగస్టు 5వ తేదీన పరమపదించారు. భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన చేసిన సేవలు మాత్రం ప్రజల హృదయాల్లో ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాయి. ఇప్పటి కాలం యువత భగత్ పూరన్ సింగ్ గారి జీవితాన్ని ఆదర్శంగా, మాదిరిగా తీసుకోవాలి. ఈ రోజుల్లో మనం వ్యక్తిగత జీవితాలకే పరిమితమవుతున్న సమయంలో సమాజం కోసం కూడా కొంత సమయం కేటాయించాలని ఆయన జీవితం మనకు చెబుతుంది. సేవ చేయడానికి డబ్బు ఒకటే అవసరం కాదండి, మంచి మనసు ఉంటే చాలని ఆయన జీవితం ద్వారా నిరూపించారు. కాబట్టి శ్రోతలారా, భగత్ పూరన్ సింగ్ గారి జయంతి సందర్భంగా మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి తోచినంత సహాయం చేయాలని సంకల్పిద్దాం. మానవత్వం, ప్రేమ, సేవ అనే సద్గుణాలను మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు స్వయంవరం చిత్రానికి భువనచంద్ర సాహిత్యం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతంతో ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.
1: పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆహా, ఒక మధురమైన పాట వినేశారు కదా. ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. చిన్నారులంటే అమాయకత్వానికి ప్రతీక. వారి జీవితం ఆటపాటలతో చిరునవ్వులతో సాగిపోవాలి. కాని ప్రపంచంలో గమనిస్తే ఇప్పటికీ పలుచోట్ల యుద్ధాలు, హింసాత్మక దాడులు, ఉగ్రవాదం, కుటుంబ కలహాల కారణంగా ఎంతోమంది చిన్నారులు తీవ్రంగా బాధపడుతున్నారు. అలాంటి అమాయకపు చిన్నారుల కష్టాలను ప్రపంచానికి గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం జూన్ నెల 4వ తేదీన అమాయకపు చిన్నారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని గురించి ఐక్యరాజ్య సమితి వారు 1982 ఆగస్టు 19వ తేదీన ఒక ప్రత్యేక సభ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జూన్ నెల 4వ తేదీన ఈ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ముఖ్యంగా లెబనాన్, పాలస్తీనా ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు, దాడుల కారణంగా అనేక మంది అమాయకపు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే చిన్నారుల హక్కులను రక్షించడం, వారిపై జరుగుతున్న హింసను అరికట్టడం, యుద్ధాల వల్ల బాధపడుతున్న పిల్లలకు మానసికంగా, ఆరోగ్యపరంగా సహాయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. నేటి కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ఇప్పటికే చాలామందికి చిన్న సందేహం వచ్చి ఉండాలి. అవునండి, మీ సందేహం నిజమే. నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధాలు, ఉగ్రవాద దాడుల కారణంగా చిన్నపిల్లలు తీవ్రంగా బాధపడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే చిన్నారులు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. నేటి కాలం విద్యార్థులు, ముఖ్యంగా యువత, ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ కాలంలో ద్వేషం, హింస వంటి భావాలను పక్కన పెట్టి ప్రేమ, శాంతి, మానవత్వం వంటి విలువలను అలవర్చుకోవాలి. పిల్లల హక్కులు ఏమిటి, బాల కార్మికత్వం ఎందుకు తప్పు, బాలలపై హింసను ఎలా అరికట్టాలి అనే విషయాలపై యువతకు యుక్త వయసు నుండే అవగాహన కలిగి ఉండాలి. సమాజంలో ఎక్కడైనా ఎప్పుడైనా పిల్లలపై అన్యాయం జరుగుతుంటే వెనువెంటనే స్పందించే ధైర్యం ఇప్పటి కాలం యువతలో ఉండాలి. అలాగే పేద పిల్లల చదువుకు సహాయం చేయడం, బాలల రక్షణపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి పనుల్లో యువత ముందంజలో ఉండాలి. ఈ దినోత్సవాన్ని ఉద్దేశించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు చేపడతారు. పాఠశాలలు, కళాశాలల్లో సదరు విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాదండి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల వారు బాలల రక్షణపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపడతారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే అనాథ పిల్లలకు విద్య, ఆరోగ్య సేవలు, ముఖ్యంగా జీవించటానికి ఆశ్రయం కల్పిస్తూ వారికి కొత్త జీవితం కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి చిన్నారిని కాపాడటం మన కర్తవ్యం. పిల్లలపై హింసను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుందాం. అమాయకపు చిన్నారుల కన్నీళ్లు ఆగినప్పుడే ప్రపంచానికి నిజమైన శాంతి లభిస్తుంది. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు ఆపద్బాంధవుడు చిత్రం నుండి మనసును ఉత్తేజపరిచే ఒక మధురమైన పాట మీకోసం. వింటూ ఆనందించండి. మీరు వింటున్న ఈ పాటకు సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి, ఆలపించిన వారు ఎస్పి బాలు, చిత్ర.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: కార్యక్రమంలో చివరిగా సిపిఆర్ పై అవగాహన వారాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నేటి ఆధునిక జీవితంలో పలు అనారోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, ఇలా ప్రమాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. చాలా సందర్భాలలో మన కళ్ళ ముందే గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఉన్నచోటు ఉన్నట్టే కుప్పకూలిపోవడం వంటి సంఘటనలు గమనిస్తూ ఉంటాం. అలాంటి

0: సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే సరైన ప్రథమ చికిత్స అందితే ఒక విలువైన ప్రాణాన్ని కాపాడే అవకాశం దక్కుతుంది. అందుకేనండి ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య అవగాహన పెంచేందుకు నేషనల్ సిపిఆర్ అండ్ ఏఈడి అవేర్నెస్ వీక్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ అవగాహన వారం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు, దీని చరిత్ర ఏమిటి, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేషనల్ సిపిఆర్ అండ్ ఏఈడి అవగాహన వారాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ అవగాహన వారాన్ని మొట్టమొదటిసారిగా 2007వ సంవత్సరంలో అమెరికాలో అధికారికంగా ప్రారంభించారు. ముఖ్యంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ రెడ్క్రాస్ వంటి ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా కలిసి సిపిఆర్ మరియు ఏఈడిపై ప్రజలకు సరైన శిక్షణ ఇవ్వాలని, అత్యవసర సమయంలో విలువైన ప్రాణాలు ఎలా కాపాడాలో ప్రజలకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ నెల 1వ వారంలో ఈ అవగాహన వారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అసలు సిపిఆర్ సిపిఆర్ అని మన వాడుక భాషలో అంటూ ఉంటాం. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిజిసిటేషన్, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేతులతో ఛాతీపై నొక్కుతూ రక్త ప్రసరణ కొనసాగించే అత్యవసర ప్రాణరక్షణ విధానం. అదేవిధంగా ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్, ఇది గుండె సరిగ్గా పనిచేయనప్పుడు కరెంటు షాక్ లాంటిదిచ్చి గుండెను మళ్లీ పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు, స్పృహ కోల్పోయినప్పుడు సిపిఆర్ మరియు ఏఈడి చాలా ఉపయోగపడతాయి. ఈ అవగాహన వారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి సాధారణ వ్యక్తి కూడా ప్రాణరక్షణపై అవగాహన ఉండాలనే ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో ఆంబులెన్స్ వచ్చేలోపు సరైన సిపిఆర్ అందితే కొంత మేరకు ప్రాణం నిలిచే అవకాశం ఉంటుంది. అందుకేనండి ఈ అవగాహన వారం ద్వారా సిపిఆర్ ఎలా చేయాలి, ఏఈడి ఎలా ఉపయోగించాలని విషయాలపై ప్రజలకు చక్కగా అవగాహన కల్పిస్తారు. నేటి కాలం ప్రజలు, ముఖ్యంగా యువత, ఒక్క విషయం గమనించాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తే జేబుల నుండి ఫోన్ తీసి వీడియోలు ఫోటోలు తీయడం కాదండి, వెనువెంటనే స్పందించి అది మన సమస్యగా భావించి తక్షణ సహాయం చేయడం అలవర్చుకోండి. ఈ వారోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య శాఖలు, రెడ్క్రాస్ సంస్థలు కలిసి ఉచిత సిపిఆర్ శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీస్ శాఖల వారు, అగ్నిమాపక శాఖ వారు ప్రజలకు ప్రత్యక్షంగా సిపిఆర్ ఎలా చేయాలో మాక్ డ్రిల్ వేసి చూపిస్తారు. చివరిగా ఒక్క మాట గుర్తుంచుకోండి, మనిషి జీవితంలో డబ్బు, ఉద్యోగం ఎంత ముఖ్యమో ఒక ప్రాణాన్ని కాపాడగలిగే జ్ఞానం కూడా అంతే ముఖ్యం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో చివరిగా ఏక్ నిరంజన్ చిత్రానికి మణిశర్మ సంగీతంతో సుచిత్ర, గీతామాధురి, హేమచంద్ర పాడిన పాట మీకోసం.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, ఆ తర్వాత 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్టణ కేంద్రం నుంచి, తిరిగి 6:20 సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశ వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ మొత్తం 35 అంశాలపై ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదించామని చెప్పారు. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కృష్ణానది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్దికి టెండర్లకు కేబినెట్ అనుమతిచ్చిందని, అదేవిధంగా అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతుల మంజూరుకు మంత్రిమండలి అంగీకారం లభించిందన్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించిందని పార్థసారథి వివరిస్తూ,
1: అమరావతి క్వాంటం వ్యాలీ కోసం ఐటీఎన్సి శాఖకు కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో బీచ్ శాఖ కోసం మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 శాఖ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది.
0: వివిధ ప్రాంతాలలో పర్యటించి గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య తెలిపారు. విజయవాడలోని వివంతా గేట్వే హోటల్లో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, గిరిజన ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్సీఎస్టీ బృందం రాష్టంలో పర్యటించిందన్నారు. రాష్టస్థాయి సమీక్షకు ముందు 2 నుంచి 3 రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు సేకరించడం కమిషన్ ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా సమస్య తీవ్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని, ఈ వ్యాధి నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కళాశాలల్లో విద్యార్థులతో యువ సంవాద్ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో ఆరోగ్య చైతన్యం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో చెప్పారు. దేశవ్యాప్తంగా పీఎం గతిశక్తి పథకం కింద ఆర్ఓబీలు, ఆర్యూబీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ 379 నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేసే పరిస్థితి నెలకొనడంతో మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సుమారు 1.20 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు గుర్తించారని చెప్పారు. మారంపల్లి సమస్యను స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రస్తుతం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి 22 ఏళ్లే ఉండటంతో జిల్లా కలెక్టర్ సీసీ అలియాకు ప్రతిపాదనలు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రహదారి

0: రాష్ట వ్యాప్తంగా నవచేతన బాల్యారంగ అభివృద్ది స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమైందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గర్భధారణ నుండి 2 ఏళ్ల వయసు వరకు ఉండే తొలి 1000 రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలమని పేర్కొన్నారు. ఈ సమయంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుందని, ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయని తెలిపారు. పిల్లల మెదడు అభివృద్దిలో 80% 3 సంవత్సరాల వయసులోపు, 90% 6 సంవత్సరాల వయసులోపు పూర్తవుతుందని మంత్రి వివరించారు. అటువంటి పిల్లల్లో ఏవైనా సమస్యలు ఉంటే అంగన్వాడీల ద్వారా తల్లులు సమాచారం అందించాలని, తద్వారా వారి సమస్యలకు తీర్చేందుకు పరిష్కార మార్గం ఉంటుందని మంత్రి సంధ్యారాణి వివరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో రేపు వాక్థాన్ జరగనుంది. ఉదయం 6:30 ఈ వాక్థాన్ విజయవాడ నగరంలోని ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు సాగి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజాప్రసార రంగంలో ఆకాశవాణి సాధించిన చారిత్రాత్మక 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాక్థాన్ నిర్వహిస్తున్నామని కార్యక్రమ విభాగాధిపతి జి దివ్య తెలియజేస్తూ,
1: ఈ వాకథాన్ యొక్క ఉద్దేశం కేవలం నడక మాత్రమే కాదు, మన ప్రసారాల యొక్క విశ్వసనీయతను చాటిచెప్పడం మరియు ప్రజలతో మనకున్న దశాబ్దాల అనుబంధాన్ని పునరుద్ఘాటించడం, ఇంకా రేపటి తరం యువతకు ఆకాశవాణి విశిష్టతను పరిచయం చేయడం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటారు మరియు మా ప్రియతమ శ్రోతలను, నగర ప్రజలను పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈరోజు ఎస్ఐఆర్ అమలుపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరణించిన వారితో పాటు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఈ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తః శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. ఆదౌ ముఖ్యః వార్తః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. వయోవృత్తః చలచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహ్లాని అద్య దివంగతః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరుద్ధుం ప్రస్తావం స్వీకరోత్. కేరళ రాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాబృఢ ఆగమనం. అపి చ గుజరాతస్య అహ్మదాబాద్ నగరే విశ్వ యోగాసన క్రీడా స్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభ. వైశ్విక

0: క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం. ఇదానీ వార్తా విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయా సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత వెనిజువేలా సంబంధానాం వివిధ పక్షా సమీక్షితా. ఊర్జా సురక్ష, వ్యాపార నివేశ, ఔషధి నిర్మాణం, స్వాస్థ్య సేవా, పరివాహనం తథా నవీకరణీయ ఊర్జా క్షేత్రేషు సహయోగ విస్తారస్య ఉపాయాశ్చ చర్చితా. వార్తాహరాన్ సంబోధయన్ రుద్రేంద్ర టండన ప్రోక్తవాన్ యత్ ద్విపక్షీయ వార్తా ఉభయోః దేశయోః సంబంధం సుదృఢీకరోతి.
1: The discussions also
2: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित ना रखकर खनन, पशुपालन, परिवहन, कृषि उपकरण, ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई. चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सके.
1: Can enter the Venezuelan market successfully.
0: డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగా ద్విదివసీయ భారతయాత్రయై హ్యః నవదిల్లీం ఆగతా. అస్యా యాత్రయా మాధ్యమేన ఉభయోః దేశయోః ఆర్థిక ఊర్జా క్షేత్రయోః సహయోగః అధికః సుదృఢః భవిష్యతీతి అపేక్ష్యతే. విదేశమంత్రి ఎస్ జయశంకరః వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్ ద్విపక్షీయ సహయోగస్య సుదృఢీకరణే ప్రదత్తం బలం. నవదిల్ల్యాం విదేశమంత్రి ఎస్ జయశంకరః అద్య ప్రాతఃకాలే వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్. అస్మిన్ అవసరే ఉభయోః దేశయోః సంబంధానాం సుదృఢీకరణం వివిధేషు క్షేత్రేషు సహకార విస్తారశ్చ చర్చిత. వయోవృద్ధ చలచిత్ర నిర్మాత తథా కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య పూర్వాధ్యక్ష పహ్లాజ్ నిహ్లానీ అద్య ముంబై నగరే దివంగతః. సహ షట్సప్తతి వర్షీయ ఆసీత్. చలచిత్ర నిర్మాతృత్వేన అసౌ హతకడీ ఇతి చలచిత్రేణ స్వకార్యజీవనస్య ఆరంభం కృతవాన్. ఇల్జామ్ ఇతి చలచిత్రేణ అభినేత్రే గోవిందాయ ప్రముఖస్య అవసరస్య ప్రదానస్య శ్రేయః అపి తస్మై వర్తతే. పంచదశోత్తర ద్విసహస్రతమే వర్షే సహ కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య అధ్యక్షః నియుక్తః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతిం డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరోద్ధుం ప్రస్తావం స్వ్యకరోత్. ఏష చతుర్థ అవసర అస్తి యదా ప్రతినిధి సభా తాభిః యుద్ధ సంబద్ధాభిః శక్తిభిః సీమితా భవేత్ ఇత్యర్థం ప్రయాసం కరోతి. సంస్కృత వార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమం ఏవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతీయ ఋతు విభాగేన అద్య కేరళరాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాపృట ఆగమనస్య పుష్టిః కృతా. అస్మిన్ వర్షే వర్షర్తోః వృష్టిః సామాన్యకాలాత్ త్రిదివస విలంబేన ఆగతా. విభాగేన నవమ జూన దినాంక పర్యంతం కేరళరాజ్యే మాహీ క్షేత్రే చ కతిపయేషు స్థానేషు అతివృష్టేః సంభావనా ప్రకటితా. అస్మాకం వార్తాహరస్య అనుసారేణ రాజ్యస్య వివిధేషు జనపదేషు తీవ్రా వర్షా ప్రవర్తతే యేన జనజీవనం ప్రభావితం. గుజరాతస్య అహ్మదాబాద్ నగరే విశ్వ యోగాసన క్రీడా స్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభ జాతః. ఇదం వైశ్విక క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం నిర్దిశతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయంకాలే అంతర్జాల మాధ్యమేన అస్మిన్ మహాకార్యక్రమే భాగం గృహీతవాన్. స్వస్య శుభాశయాంచ నివేదయతి యత్ జగతః యోగానురాగిణః క్రీడకాశ్చ ప్రతియోగితాయాః కృతి సమాగచ్చంతి. భారత లాఓస్ సంబంధ విషయే రాష్ట్రపతినా ద్వయోర్దేశయోః సహయోగ విస్తారస్య సంభావనాః ప్రతిపాదితా. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉక్తవతి యత్ భారతస్య

0: లావు జనవాది లోకతాంత్రిక్ గణరాజ్యస్య చ మధ్యి బౌద్ధ ధర్మస్య రామాయణస్య చ విషయాధారితాః కనిష్ఠాః సాంస్కృతిక సభ్యతాగత సంబంధాః సంతి. రాష్ట్రపతి భవనే లావోస్ దేశస్య ఉప ప్రధానమంత్రిణం విదేశమంత్రిణం చ థోంగ్ సావన్ ఫోమ్ విహానే ఇత్యమూం స్వాగతం కురువంతి సా అవదత్ యత్ ఉభౌ దేశౌ అస్మిన్ వర్షే రాజనైక సంబంధానాం స్థాపనాయః సప్తతితమ వర్ష సమాచరతః. సా ఉక్తవతీ యత్ వ్యాపార నివేశయోః క్షేత్రే సహయోగ విస్తారస్య పర్యాప్తాః అవసరాః సంతి. సూచనా ప్రవిధి, స్వాస్థ్యం, కృషిః, సించనం, వినిర్మాణం, నవీకరణీయ ఊర్జా తథా విద్యుత్ క్షేత్రేషు సహయోగ వర్ధనాయ భారతం సజ్జమస్తి. అల్పసంఖ్యక కార్య మంత్రి కిరణ్ రిజిజు అద్య న్యగాదీత్ యత్ శాసన వ్యవస్థాం భద్రతరం కర్తుం కళ్యాణకారిణీనాం యోజనానాం ప్రభావినం క్రియాన్వయనం సునిశ్చయం కర్తుం ప్రవిధినా మహత్వపూర్ణ భూమికా కృతా. అసౌ అల్పసంఖ్యక కార్యాలయ కార్యమంత్రాలయ ద్వారా అద్య నవదిల్ల్యాం ఆయోజితానాం పరిష్కారాణాం ద్వాదశ వర్ష ప్రపూర్త్యవసరస్య ఉపలక్ష్యే మన్యమానం పరిష్కారోత్సవం సంబోధయన్ ఉక్తవాన్. మీరా యువా భారత్ ఇదిదం అధికారిక రూపేణ గినీస్ వరల్డ్ రికార్డ్స్ ఇత్యనేన మాన్యత ప్రాప్త. యతో హి ఏకస్మిన్నేవ సప్తాహే అంతర్జాల ప్రశ్నస్య కృతే సర్వాధికానాం ఉపయోక్తృణాం ఉపాధిం ప్రాప్తవత్. యత్ర ప్రశ్నానాం ఆభాసీయ రూపేణ ఉత్తరం ప్రయచ్చంతః 390,000 అపి అధికాః ప్రతిభాగినః ఆసన్. కేంద్రీయ యువ కార్య క్రీడా మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయః అద్య నవదిల్లీ నగరే ఆయోజితే సమారోహే సమ్మానపత్రం అవాప్నోత్. గతవర్షే అక్టోబర్ మాసస్య 25 దినాంకాత్ 31 దినాంకపర్యంతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 26,000 ప్రశ్నస్య ఇత్యస్య మాధ్యమేన అభిలేఖ ప్రాప్తః. మనసుఖ్ మాండవీయ ఇత్యనేన అస్య కృతే వర్ధాపనం ప్రదత్తం. గుజరాత్ ఆరక్షి విభాగేన రాజ్యే అవైధ రూపేణ నివసతః బాంగ్లాదేశీయ నాగరికాన్ విరుద్ధ్య ఆపరేషన్ డెల్టా హంట్ నామ్నా విశేష అభియానం ఆరబ్ధం. అస్య అభియానస్య అంతర్గతం గత 24 హోరాసు 24,000+ బాంగ్లాదేశీయాః గృహీతాః తథా చ 280,000+ సందిగ్ధజనానాం విషయే అన్వేషణం ప్రచలతి. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అద్య మాలవీయ నగరే అగ్నికాండేన అహతాన్ ద్రష్టుం సాకేతస్థం నిజీ చికిత్సాలయం గతవతీ. సా పీడితై తథా తేషాం పరివారజనైశ్చ సహ సంవాదం కృతవతీ. ప్రత్యేకం మృతకస్య పరివారాయ 10,00,000 రూప్యకాణాం గంభీరరూపేణ ఆహతానాం 5,00,000 రూప్యకాణాం చ అనుగ్రహధనస్య ఘోషణా కృతా. బిహార రాజ్యస్య ముజఫర్పుర నగరే ఏకస్మిన్ నిజీ చికిత్సాలయే భీషణాగ్నికాండే 3 జనాః మృతాః అనేకే చ ఆహతాః. ఏషా ఘటనా గతరాత్రౌ బ్రహ్మపుర క్షేత్రే అభవత్. గంభీర రోగిణః ఉపచారార్థం అన్యేషు చికిత్సాలయేషు ప్రవిష్టాః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి పల్లె సీమల కార్యక్రమంలో ఆకుకూరల ప్రాముఖ్యత, నిల్వ పద్ధతులు డాక్టర్ ఎస్ దివ్యప్రసన్న కుమారి గారి ప్రసంగం వింటారు.
4: నమస్కారం అండి. ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు తమ ఆహారంలో ఏదో ఒక ఆకుకూరను చేర్చుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు అత్యంత పోషకాలు గల కూరగాయల్లో ప్రధమమైనవి. వీటిలో వైటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ ఆకుకూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే వీటిని మనం ఫంక్షనల్ ఫుడ్గా కూడా వ్యవహరిస్తాము. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. సమతుల్యమైన ఆహారం కోసం మరియు ఆహారంలో వైవిధ్యం కోసం వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో వైవిధ్యం అంటే కేవలం పరిమాణంపై దృష్టి పెట్టకుండా వివిధ రకాల ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా అన్ని ముఖ్యమైన పోషకాలను పొందడం. పప్పు, కూరలు, సాంబారు, పచ్చళ్ళు మరియు సలాడ్ వంటి వివిధ రకాల వంటకాల్లో ఆకుకూరలను ఉపయోగించడం ద్వారా ఆహారంలో వైవిధ్యాన్ని సులభంగా పెంచవచ్చు. ఆకుకూరల యొక్క ప్రాధాన్యత. ఆకుకూరలు రోజువారీ తినడం వల్ల మనకు రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం, కంటి చూపు మెరుగుపడటం, హృదయ రోగాలు వంటి ప్రమాదం తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో మొదటిగా ల్యూటిన్, జియాజాంతిన్, విటమిన్ ఏ అనే కరోటినైడ్స్ అనే పోషకాలు వంటి ఉండవడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తాయి. అందువలన ఆకుకూరలు తినడం ద్వారా వయసుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. రక్తహీనత కూడా తగ్గుతుంది. దాంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం, కంటి చూపు మెరుగుపడడం, హృదయ రోగాలు వంటి ప్రమాదం తగ్గే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆకుకూరలలో పొటాషియం, ఫైబర్ కలిగి ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. దీంతో గుండె రోగాల ప్రమాదం తగ్గుతుంది. ఆకుకూరలలో పొటాషియం, ఫైబర్ కలగడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య అంటే ఎనీమియా అది కూడా తగ్గుతుంది. అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ సులభంగా సాగుతుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు కూడా, జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు ఇవి కూడా తగ్గుతాయి రోజు ఆకుకూరలు తినడం వల్ల. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్నందున ఆకుకూరలు తిన్నప్పుడు ఎక్కువసేపు ఆకలి ఉండదు. దీంతో బరువు నియంత్రణ కూడా ఉంటుంది. అలాగే ఆకుకూరలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మన రక్తంలో మనం తీసుకునే ఆహారం ఎంత త్వరగా గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుందో సూచించే ఇండెక్స్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మైదాతో చేసిన ఆహార పదార్థాలు లేదా మనం తినే రోజువారీ వైట్ రైస్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మనం తినే ఆకుకూరల్లో అది చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఆకుకూరల్లో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లకు నిరోధకంగా పనిచేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లను, మధుమేహాన్ని నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తగ్గించి వృద్ధాప్యం సూచనలను తగ్గిస్తాయి మరియు ఇతరితరమైన క్యాన్సర్ వ్యాధులు రాకుండా అలాగనే అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు ఉండడం వల్ల ఆకుకూరలు ఆరోగ్యకరమైన ఆహారంలో అత్యంత ముఖ్యమైన భాగంగా అనిపిస్తుంది. శరీరాన్ని తేలికగా ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి కీలకం. ఆకుకూరలు ఎలా తీసుకోవాలి అంటే వారంలో ప్రతిరోజు తీసుకోవాలి, లేకుంటే 4 లేదా 5 రోజులకు రోజు తీసుకోవాలి. రోజుకు కనీసం 1 కప్పు అంటే సుమారు 100 గ్రాముల ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ఆకుకూరలు పోషకాలు ఎక్కువ కలిగిన ఆహార పదార్థాలు అయినప్పటికీ వాటిలో కొన్ని యాంటీన్యూట్రియన్ పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి అధికంగా తీసుకుంటే కొన్ని ఖనిజాల అబ్జార్ప్షన్ అంటే మినరల్ అబ్జార్ప్షన్ని తగ్గించవచ్చు, లేదా ఆ అబ్జార్ప్షన్ జరిగే జీర్ణక్రియను

ప్రభావితం చేయవచ్చు. అయితే సాధారణంగా వండే వంట పద్ధతులను పాటించడం వల్ల యాంటీ న్యూట్రిషనల్ పదార్థాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. అవి ఏంటి అంటే ఉడకబెట్టడం లేదా బ్లాంచింగ్. ఇంకా ఆకురలు ఆహార భద్రతను కూడా పెంచుతాయి. ఎందుకంటే ఆహార భద్రత అనేది కేవలం కడుపు నిండా మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు అందించగలగడం, ఈ విషయంలో ఆకుకూరలు ముఖ్యమైనవి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన పోషకాల గనిగాను మరియు తక్కువ విస్తీర్ణలో ఇంటి పెరటి తోటలలో లేదా కుండీలలో సులభంగా పండించుకోవచ్చు. ఇలా సులభతరంగా పండించుకోవడమే కాక సాగు చేయడమే కాక అందులో న్యాచురల్గా ఇలాంటి విటమిన్లు, మినరల్స్ ఉండడం వల్ల ఆకుకూరలు ఆహార భద్రతను పోషించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే మనం తినే రోజువారీ ఆకుకూరలే కాకుండా చాలా ఆకుకూరలు తక్కువగా వినియోగించేవి, పరిమిత వినియోగం ఉన్న స్థానిక ఆకుకూరలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఉపయోగించే ఆకుకూరలు తోటకూర, గోంగూర, మునగాకు, మెంతికూర, బచ్చల కూర. వీటిలో తోటకూర, పాలకూర మరియు మెంతికూర ఇంకా విస్తృతంగా సాగు చేయబడుతున్న ఆకుకూరలు. కానీ ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా ఉపయోగించేవి అయినప్పటికీ తక్కువ వినియోగం అయ్యే ఆకుకూరలు, అవి వాటిని అండర్ యూటిలైజ్డ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్గా పరిశోధకులు సూచిస్తున్నారు. అవి అటవీ శాఖ లేకపోతే మన్య ప్రాంతానికి మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. అలాంటివి మనకి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే నాగలి కూర, పుల్లేరు మరెన్నో. వీటిలో చాలా వరకు అడవి ప్రాంతాల్లో పెరిగే ఆకులే, కానీ ఆధునిక మార్కెట్లలో వాడుక తక్కువ. సాగు చేయడం, మార్కెట్ వాణిజ్య అవసరాలు, వినియోగపు అలవాట్లు మారడం వల్ల వీటిని వినియోగించే పద్ధతులు చాలా తక్కువైపోతున్నాయి. పరిమిత వినియోగం ఉన్న స్థానిక ఆకుకూరలను వండుతున్న వంటకాలుగా వేరే విధంగా ఉపయోగించి ఆహార వైవిధ్యాన్ని, పోషక విలువలను పెంచుకోవచ్చు. అలాగే ఈ వన్య ప్రాంతంలో పెరిగే ఆకుకూరలు చాలా వరకు ఆర్గానిక్గా సాగు చేస్తారు, అంటే ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా సాగు జరుగుతుంది. అందువల్ల వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇతరమైన కెమికల్స్ కానీ తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిలో పోషకాలు మనకు మన శరీరానికి అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహార వైవిధ్యాన్ని పెంచుకోవడం మరియు సాంప్రదాయ ఆకుకూరల విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావడం వల్ల పోషక ఆహార లోపాలను తగ్గించుకోవచ్చు. ఆకుకూరలను ఎలా నిల్వ చేసుకోవచ్చు? ఆకుకూరలు సీజనల్ కావడంతో పాటు అధిక నీటి పరిమాణం వల్ల త్వరగా పాడవుతాయి. ఉత్పత్తి ప్రాంతంలో తగిన నిల్వ, రవాణా మరియు సరైన ప్రాసెసింగ్ సౌకర్యాల లేమి కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. తాజా సీజనల్ ఆకుకూరలు కొత్తగా రసపుష్టిగా ఉంటాయి, అందువల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయి మరియు రసాయనాల వాడుక కూడా తక్కువగా ఉంటుంది. అందుకని నిల్వ చేసిన ఆకుకూరల కన్నా తాజాగా ఉండే ఆకుకూరలను తినవలసిందిగా అందరూ చెప్తూ ఉంటారు. తాజాగాను తక్కువ ఉప్పుతో వండిన రూపంలో సూపులు, సలాడ్ల రూపంలో తింటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఎందుకంటే వీటిలో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎటువంటి ప్రాసెసింగ్ చేయకపోవడం వల్ల అవి పోకుండా అలా తాజాగా ఉండే ఆకుకూరల్లో నిల్వ ఉండడం వల్ల మనకి ఎక్కువగా లభిస్తాయి. ఆకుకూరలు సహజంగా 80 నుండి 90% వరకు నీటిని కలిగి ఉంటాయి. ఇది వాటిని తాజాగా, రసపుష్టిగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఎక్కువ నీరు వల్ల అవి త్వరగా పాడైపోవచ్చు. నీరు తొలగించడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ ఇంతకు ముందు చెప్పినట్లు వాటర్ సాల్యుబుల్ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఇలాగా మనం పౌడర్ రూపంలో ఎండబెట్టిన ఆకులలో తక్కువగా లభిస్తాయి. కానీ ఇతరమైన ఖనిజాలు, కాల్షియం అటువంటి మినరల్స్ అలాగే మనం నిల్వపరచుకోవచ్చు. నీరు తొలగించడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పు వేసి మంచినీటిలో ముంచితే వాటిపైన ఉండే క్రిమికీటకాలు, గుడ్లు నాశనం అవుతాయి. ఆకుకూరలు త్వరగా నలిగే గుణం ఉండడం వల్ల సలాడ్, సూప్స్, చట్నీలు ఇతరమైన వంటకాల రూపంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి వంటను చేసుకోవాలి. ఎందుకంటే మూతలు తీసేసి ఆకుకూరలు వండినప్పుడు ముందు చెప్పినట్లుగా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ లేదా మినరల్స్ ఆవిరి రూపంలో మనకి పోవచ్చు. అందుకని ఎప్పుడైనా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి మాత్రమే వండాలి.
అలాగే ఇతరమైన

చేసే పద్ధతులు ఏమిటి అంటే, ఎండబెట్టడం, ఫ్రీజింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం, రిఫ్రిజిరేషన్ అంటే ఇంకా తక్కువ డిగ్రీ సెల్సియస్లో పెట్టడం, వాక్యూమ్ ప్యాకేజింగ్. వాక్యూమ్ ప్యాకేజింగ్ అంటే ఏమీ గ్యాషియస్ మెటీరియల్స్ లేకుండా ఆకుకూరల్ని ప్యాక్ చేయడం వంటి పద్ధతుల ద్వారా ఆకుకూరలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఆకుకూరల్లోని తేమను తొలగించడం ద్వారా వాటిని పొడి రూపంలో ఉంచే పద్ధతిని డీహైడ్రేషన్ ప్రాసెస్ అంటారు. బ్లాంచింగ్ అనేది ఆకుకూరలను వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచి వెంటనే చల్లనీటిలో వేసే ప్రక్రియ. ఇది పోషకాలు, రంగు, రుచి మరియు షెల్ఫ్ లైఫ్ను మెరుగుపరుస్తుంది. షెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ చేసే కాలం ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు శుభ్రం చేసి, బ్లాంచ్ చేసి, నీరు పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రీజ్ చేయాలి. వాక్యూమ్ ప్యాకేజ్లో ఉంచితే మరింత కాలం నిల్వ ఉండవచ్చు. 4 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫ్రిడ్జ్లో 3 నుండి 5 రోజుల వరకు తాజాగా ఆకుకూరలు నిల్వ ఉంటాయి. పేపర్ టవల్లో చుట్టి ఉంచితే ఇంకా సురక్షితంగా ఉంటాయి. ఫ్రీజింగ్ మరియు బ్లాంచింగ్ క్రమంలో అధికంగా పోషకాలు నిల్వ ఉంటాయి. ముందు చెప్పినట్టుగా ఎండపెట్టడం వల్ల కొన్ని వైటమిన్లు, మినరల్లు కొంత పోతాయి, కానీ పొడి ఖనిజాలు నిల్వ చేయవచ్చు. పొడి ఖనిజాలు అంటే కాల్షియం, సెలీనియం అలాంటి ఇతరమైన ఖనిజాలను నిల్వ చేసుకోవచ్చు. ఆకుకూరలు శుభ్రం చేసి 8 టైట్ బ్యాగ్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ముందే కట్ చేస్తే ఆకులు లోపలి భాగం నీటికి ఎక్కువగా తగిలి వైటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు నీళ్లలో కలిసిపోతాయి. పూర్తిగా ఉన్న ఆకులను కడిగితే పోషకాలు బయటకు పోవు. ఆకులు పూర్తిగా ఉన్నప్పుడు మట్టి, ఇసుక, పురుగు మందులు సులభంగా తొలగిపోతాయి. కట్ చేయని ఆకులు ఎక్కువ సేపు పచ్చగా తాజాగా నిల్వ ఉంటాయి. పోషకాలు నష్టపోకుండా ఉండటానికి ఆకుకూరలను చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా తరిగించాలి. వండిన ఆకుకూరలను 2వసారి వేడి చేయకూడదు. ఇలా వేడి చేయడం వల్ల ముందుగా చెప్పినట్టు మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్ అనేవి వెళ్ళిపోతాయి. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లో వండితే మంచిది. ఎందుకంటే మనకి ప్రెషర్ కుక్కర్లో వండడం చాలా అలవాటైన విషయం. చాలా వరకు మన ఇళ్లలో పప్పులు అలాంటివన్నీ కుక్కర్లోనే వండుతారు. అలా వండేటప్పుడు ఆకుకూరల్ని కూడా జతపరిచి ప్రెషర్ కుక్కర్లో వండితే మనకు కావలసిన పోషకాలు బయటికి పోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వాటిలోని పోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడకపెట్టాక అందులో నీటిని పారేయకుండా కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్లా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి సూప్లు కేవలం పెద్దవాళ్ళకే కాకుండా చిన్నవాళ్ళకు కూడా ఇతరమైన ఏమన్నా ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇస్తే అవి ఇంకా పోషకాలను అందించగలవు. పొడి ఆకుకూరలు నెలల తరబడి నిల్వ చేయవచ్చు. సూప్, కర్రీ, రోటీ, పరోటా అలాంటి వాటిల్లో ఇలాంటి పౌడర్స్ని ఉపయోగించి సులభంగా మనం ఆహార వైవిధ్యాన్ని పెంచుకోవచ్చు. ఆకుకూరలను చాలా వరకు పిల్లలు అలాంటి వాళ్ళు తినడం మానేస్తారు. ఎందుకంటే అవి చూడ్డానికి అంత అందంగా కనిపించాలి. కానీ వాటిని పరాటా అలాంటి వంటకాల్లో ఉపయోగించడం వల్ల పిల్లలకు కూడా తెలియకుండానే వాళ్ళంతటా వాళ్ళు చక్కగా రుచికరంగా ఉండడం వల్ల వాటిని డైట్లో తింటూ ఉంటారు. అలాగే ఆకుకూరలు చాలా వరకు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను పెంచుతుంది. ఎలాగా అంటే ఎక్కువ పోషకాలు కలిగిన ఆకుకూరలు ఇంటి వద్దనే న్యూట్రీ గార్డెన్స్ అలాంటి ఫార్మ్స్లో ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఇలాగా మనకి ఆహార భద్రతను ఆకుకూరలు పెంచుతాయి. అలాగే ఆకుకూరలు బ్యాలెన్స్డ్ డైట్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎలాగా అంటే మన తినే ఆహారంలో ఓన్లీ ఎంత అమౌంట్ తింటున్నాము అనే కాకుండా అది ఎంత క్వాలిటీగా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. అలా క్వాలిటీని మనల్ని ఉద్దేశించి చెప్పేది ఏంటి అంటే అందులో ఎంత వైటమిన్లు ఉన్నాయి, ఎన్ని ఖనిజాలు అంటే ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫంక్షనల్ కాంపౌండ్స్. ఫంక్షనల్ కాంపౌండ్స్ అంటే మన శరీరానికి అవి పోషకాలని అందించడమే కాకుండా అవి ఇతరితర శరీరానికి వచ్చే సమస్యలను ఎలా నియంత్రించగలవు అనే శక్తి కలిగిన ఆహారాలని ఫంక్షనల్ ఫుడ్స్గా వ్యవహరిస్తారు. ఆకుకూరల్ని మనం ఫంక్షనల్ ఫుడ్స్గా గాను కూడా మనం వ్యవహరించవచ్చు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్, మధుమేహం, మలబద్ధకం అలాంటి వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు.
ఆకుకూరల్లో ఎప్పుడు ఎక్కువ పోషకాలు ఉంటాయనే చెప్తారు, కానీ అవి శరీరానికి ఎలా అందుతున్నాయి, ఎలా వండుకుంటే అవి మనకి దొరుకుతాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఆకుకూరల్లో ఇన్ని పోషకాలతో పాటు కొన్ని యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే,

0: ఫైటిక్ యాసిడ్, ఫినోల్స్ అండ్ టానిన్స్. ఇవి ఏం చేస్తాయి అంటే, మన శరీరంలో మనం ఆకుకూరలు తిన్నప్పుడు వాటిలోని ఖనిజాలు మన శరీరానికి అందనివ్వకుండా లేకపోతే జీర్ణకోశ వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తాయి. అలా చేయడం వల్ల మనకు ఇలాంటి ఖనిజాల డెఫిషియన్సీ లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ అనే వ్యాధులు, దానివల్ల ఇతరితరమైన శరీర సమస్యలు, మధుమేహం, రక్తపోటు ఇలాంటి సమస్యలు రావచ్చు. అలాగా రాకుండా ఉండడానికి మన ఆకుకూరల్లో ఉన్న అధిక పోషకాలు అంటే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి అంది ఇలాంటి యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ తగ్గాలి అంటే మనం కొన్ని ఇంట్లో వాడే వంట పద్ధతులను పాటిస్తే చాలు, అవి ఈజీగా మనం తొలగించుకొని మన శరీరానికి ఆ ఖనిజాలు అందేలాగా తినవచ్చు. అవి ఏంటంటే ఉడకబెట్టడం, బ్లాంచింగ్, ముందు చెప్పినట్టుగా బ్లాంచింగ్ అంటే ఒక నిమిషం లేకపోతే నిమిషం లోపల వేడివేడి నీళ్ళల్లో ఈ ఆకుకూరలను ఉంచి వెంటనే వాటిని చల్లని నీటిలో ఉంచితే అప్పుడు ఈ యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ అనేవి తగ్గి మనకి మినరల్ అవైలబిలిటీ, బయో అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. ఇలాగా మనం ఆకుకూరలను పోషకాహారంగా తీసుకోవచ్చు. కొంతమంది అడుగుతూ ఉంటారు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆకుకూరలను తినకూడదు అంటారు, అలా ఏమి కాదు. లేకపోతే ఇతరితరమైన సమస్యలు, శరీరావేచ సమస్యలు ఉన్నప్పుడు ఆకుకూరలు మానేయడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాగా చేయకుండా ఉండడం ఎందుకు అంటే ఆకుకూరలు ఎవరైనా తినొచ్చు, కానీ వాళ్ళకున్న కండిషన్ని బట్టి దాన్ని మనం నియంత్రించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వ్యక్తులకు ఆకుకూరల్లో మెయిన్గా క్యాలీఫ్లవర్ లేదా క్యాబేజ్ని తినవద్దు అని చెప్తారు. ఎందుకంటే వాటిలో గాయిట్రోజన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి, అవి ఉన్న వాటిని మాత్రమే నియంత్రించుకొని మిగిలిన ఆకుకూరలను తినవచ్చు. ఆకుకూరలు రోజు తినడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి. కంప్లీట్గా వీటిని అవాయిడ్ చేయడం వల్ల ఇలాంటి వైటమిన్స్, మినరల్స్ అలాంటివి మన శరీరం కోల్పోతుంది. అందుకనే పూర్తిగా ఎప్పుడు మానివేయకూడదు. ఇతరమైన ఆహారాలతో పోల్చుకుంటే మనం వీటిని చాలా ఈజీగా సాగు చేసుకోవచ్చు ఇళ్లలోనే, న్యూట్రీ గార్డెన్స్ అలాంటి రూపంలో.
1: మీరు ఇంతవరకు ఆకుకూరల ప్రాముఖ్యత, నిల్వ పద్ధతులు, డాక్టర్ ఎస్ దివ్య ప్రసన్న కుమారి గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: జీడి మామిడి సాగు గురించి తెలుసుకుందాం. జీడి మామిడి తోటల్ని వివిధ దేశాల్లో వాణిజ్య సరళిలో పెంచుతున్నారు. భారతదేశం ప్రపంచ జీడి మామిడి పరిశ్రమలో జీడి పిక్కల ఎగుమతి మరియు జీడి గింజల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఇక జీడి మామిడి సాగుకి అనుకూలమైన నేలల్ని గనక మనం చూసినట్టయితే ఇసుక నేలలు, ఎర్ర నేలలు, గరప నేలలు, తేలికపాటి నేలలు కలిగిన కోస్తా తీర ప్రాంతాలు, అలాగే కొండ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత అంటే 8 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉన్న ప్రదేశాలు కూడా సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేల లోతు 1.5 మీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. ఉదజని సూచిక 6.3 నుండి 7.3 కలిగి భూమిలో నీటిమట్టం 2.5 మీటర్లు ఉండి మురుగు నీటిపారుదల సౌకర్యం గల నేలలు జీడి తోటల సాగుకు అనుకూలంగా ఉంటాయి.

జీడి తోటలకి ఎక్కువ ఉష్ణోగ్రత వెలుతురుతో పాటుగా వాతావరణంలో తేమ కూడా అవసరం. ఇక జీడి మామిడిలోని రకాల విషయానికి వచ్చినట్టయితే, జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల వారు 8 జీడి మామిడి రకాలని విడుదల చేశారు. బీపీపీ 5, 6, 8, 9 రకాల గింజలు మధ్యస్థంగాను లావుగాను ఉండడం వల్ల ఎగుమతికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. బీపీపీ 2, విఆర్ఐ 2 మరియు బీపీపీ 4 ఈ గింజలు చిన్నవిగా ఉండి అధిక దిగుబడి మరియు గుత్తికాపు రకాలు. మొదటిగా కాపుకు వచ్చే అధిక దిగుబడినిచ్చే గింజ సైజు పెద్దదిగా ఉండే 2 లేదా 3 రకాల అంటు మొక్కల్ని కలిపి రైతులు నాటుకోవాలి. బీపీపీ 8 మరియు వెంగ్రుల్ల 4 హైబ్రిడ్ రకాలని జాతీయ రకాలుగా గుర్తించారు. ఇక జీడి అంట్ల ఎంపిక విషయానికి వచ్చినట్టయితే, జీడి మామిడి తోటల్ని పెంచేందుకు స్థిరమైన అధిక దిగుబడినిచ్చే గింజల సైజు పెద్దదిగా లేదా మధ్యస్థంగా ఉండి మరియు పప్పు దిగుబడి అధిక శాతాన్నిచ్చే నాణ్యమైన రకాలని ఎంచుకోవాలి. ఆరోగ్యవంతమైన 4 నెలల వయస్సు పైబడి 10 లేదా 15 ఆకులు కలిగినటువంటి నాణ్యమైన అంట్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అయితే అంటు మొక్కలకి మొదట 2 సంవత్సరాలు నీటి వసతి తప్పనిసరిగా అందించాలి. మొక్కలని వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి స్థానికంగా లభించే తాటాకు, కొబ్బరాకు మొదలైన వాటిని ఉపయోగించి రక్షణ కల్పించాలి. 1 నుండి 1.5 సంవత్సరం వయస్సు కలిగిన నాణ్యమైన ఎంపిక చేయబడిన అంటు మొక్కల్ని ఎకరానికి 80 చొప్పున ఎటు చూసినా 7 మీటర్ల దూరంలో 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ పొడవు, 1 మీటర్ లోతు గల గుంటల్లో నాటుకోవాలి. జాగ్రత్తగా అంట్ల మొక్క వేళ్ల చుట్టూ ఉన్న మట్టి విడిపోకుండా పాలిథిన్ సంచిని తొలగించి అంటు భాగం భూమికి పైన 7.5 నుండి 10 సెంటీమీటర్లుగా ఉండే విధంగా నాటుకోవాలి. గట్టి కర్రపుళ్లను అంటు మొక్కలకి ఊతంగా కట్టాలి. అంటు కట్టిన భాగాన ఉన్న పాలిథిన్ దారాన్ని తొలగించి అంటు వేరుమూలం నుంచి వచ్చే పక్క కొమ్మల్ని తొలగిస్తూ ఉండాలి. నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే, జీడి అంటు మొక్కల్ని పొలంలో నాటిన తర్వాత మొదట 2 సంవత్సరాలు తప్పనిసరిగా నీటి వసతి కల్పించాలి. పింద కాయ పెరిగే సమయంలో నీరు పెడితే కాయ గింజ సైజు పెరిగి దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్ ద్వారా జీడి మామిడికి నీరు అందిస్తే 60% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా 4 డ్రిప్పర్లలో కాపుకు వచ్చిన తోటల్లో చెట్టుకు 4 రోజుల వ్యవధిలో నీరిచ్చినట్టయితే గనక మంచి దిగుబడులు సాధించవచ్చు. మార్చి తర్వాత నీటి తడులు నిలిపేయాలి. మామిడి మొక్కల్ని ఎటు చూసినా 7 మీటర్ల దూరంలో నాటినప్పుడు సుమారుగా ఎకరానికి డ్రిప్ కోసం 10,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. 3వ సంవత్సరం నుంచి మాత్రమే మనం కాపును తీసుకోగలం. లేత తోటల్లో భూమికి 1 మీటర్ ఎత్తు వరకు ఉన్న కింది కొమ్మల్ని కత్తిరించి ఏపుగా వృత్తాకారంలో పెరిగేటట్లుగా మొక్కల్ని ట్రైనింగ్ చేయాలి. ముదురు తోటల్లో ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జూలై ఆగస్టు మాసాల్లో ఎండు కొమ్మల్ని, భూమికి ఆనుకొని ఉన్న కొమ్మల్ని, ఇతర చెట్ల మీదకు పోయిన కొమ్మల్ని, నీడన ఉన్న కొమ్మల్ని కత్తిరించడం వల్ల శుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కకు తగినంత సూర్యరశ్మి, గాలి, వెలుతురు సోకడానికి అవకాశం ఉంటుంది. తోట నాటిన తర్వాత మొదటి 2-3 సంవత్సరాలు వేసవికాలంలో దక్షిణ దిశలో తప్ప మిగిలిన దిశలో తాటాకుల్ని కంచెగా ఏర్పాటు చేసుకోవాలి. లేత మొక్కల పాదుల్లో ఎండుగడ్డి లేదా ఎండు ఆకులు పరచడం వల్ల వేసవిలో నేల తేమ ఆవిరి కాకుండా కాపాడబడి కలుపు నివారించబడుతుంది. తొలకరిలో వరుసల మధ్య భూమిని దున్ని కలుపు లేకుండా చూసుకోవాలి. ఇక జీడి మామిడి సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ఎంపిక చేయబడ్డ అంటు మొక్కల్ని నాటడానికి ముందుగా గుంతల్లో 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ని వేసుకోవాలి. మొదటి సంవత్సరం మొక్కలకి సేంద్రీయ ఎరువుల్ని మాత్రమే ఇవ్వాలి. 2వ సంవత్సరం నుండి సేంద్రీయ ఎరువులతో పాటుగా వేపపిండి, పశువుల ఎరువు, కంపోస్టు వీటిని అందించాలి. 6 సంవత్సరాల వయసున్న జీడి చెట్లకి 500 గ్రాముల నత్రజని, 125 గ్రాముల భాస్వరం, 125 గ్రాముల పొటాష్ ని వేసుకోవాలి. రసాయనిక ఎరువుల్ని చెట్టు మొదలు నుండి 1 మీటర్ లేదా 1.5 మీటర్ దూరంలో చుట్టూ 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు లోతు గాడి చేసి అందులో వేసి మట్టితో కప్పాలి. తోట నాటిన 9 సంవత్సరాల్లో మొక్కల మధ్య గల స్థలంలో కూరగాయలు, పూల మొక్కల్లో బంతి, చామంతి, యాస్టర్, మల్లెపూల తోటల్ని, ఆనస పళ్ల తోటల్ని, పొగాకు నారుమళ్లని, మిరప, వరినారు, వేరుశనగ, పప్పుధాన్యాల్ని అంతరపంటలుగా పెంచి మంచి దిగుబడి పొందొచ్చు. ఇక జీడి మామిడిలో సస్యరక్షణని గనక మనం చూసినట్టయితే,
సాధారణంగా కాండం మరియు వేరు తొలిచే పురుగు నిర్లక్ష్యం చేయ

0: చేయబడిన గింజల ద్వారా, ప్రవర్ధనం చేయబడిన ముదురు తోటల్ని, 7 సంవత్సరాల పైబడిన తోటల్ని మాత్రమే ఆశిస్తుంది. జీడి మామిడిని ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్టయితే కాండం మరియు వేరు తొలిచే పురుగు, లేత చిగుళ్ళని అలాగే పుష్పగుచ్చాలని ఆశించే టీదోమ అతి ముఖ్యమైన చీడపురుగులు. ఇవే కాకుండా ఆకు మరియు పూతగూడు కట్టు పురుగు, ఆకుముడత పురుగు, కొమ్మ పుష్పగుచ్చాలని తొలిచే పురుగు, కాయ అలాగే గింజల్ని తినే పురుగు, తామర పురుగులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొదటిగా కాండం మరియు వేరు తొలిచే పురుగు విషయానికి వచ్చినట్టయితే ఇది 7 సంవత్సరాల పైబడ్డ తోటల్ని మాత్రమే ఆశిస్తుంది. కాబట్టి 7 సంవత్సరాల పై వయస్సు గల చెట్ల కాండం మొదట మరియు భూమిపైన కనబడే వేర్లు సన్నని ఇనుపవేరుతో చేసిన బ్రష్తో బాగా రుద్ది, ఆ తర్వాత బాగా తడిచే విధంగా 5% వేప నూనె ద్రావణాన్ని 4 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరంలో 3 సార్లు పిచికారీ చేయాలి. వేప నూనె నీటిలో కరగదు కాబట్టి ప్రతి లీటర్ నీటికి 0.5 గ్రాముల సబ్బును గాని సర్ఫును గాని కలిపి గిలక్కొట్టి, ఆ తర్వాత 50 మిల్లీలీటర్ల వేప నూనెని బాగా కలిసే విధంగా పుల్లతోక లేబెట్టాలి. ఇప్పుడు చెప్పిన విధంగా కాండాన్ని వేళ్లని బ్రష్తో రుద్ది ఈ వేప నూనె 5% సంవత్సరానికి 3 సార్లు గనుక పిచికారీ చేస్తే తోటలోని చెట్లకి పురుగు సోకే అవకాశం తగ్గిపోతుంది. ఈ పురుగు ఆశించిన చెట్ల నుండి బంక కారుతూ ఉంటుంది. వెంటనే బెరడు కింద దాగి ఉన్న లద్దె పురుగుల్ని తొలగించాలి. బెరడు చెక్కిన చోట క్లోరిపైరిపాస్ 10 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగుల్ని తొలగించినట్టయితే క్రమేణా చెట్లు చనిపోతాయి. తోటల్ని పరిశుభ్రంగా ఉంచాలి. తుది దశలో పురుగులు సోకిన చెట్ల ఆకులు పసుపు రంగుగా మారిపోతాయి. ఆ తర్వాత ఆకులన్నీ కూడా రాలి, 3 వారి 8 బారి చనిపోతాయి. కాబట్టి ఆకులు పూర్తిగా పసుపు రంగుగా మారగానే చెట్లను వెంటనే వేళ్లతో సహా తీసేసి వేళ్లలో దాగి ఉన్న పీపలను చంపి సమగ్ర సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. చెట్లు తొలగించిన గుంటల్లో ఎండిన చెత్తను వేసి తగలబెట్టాలి. జీడి మామిడిని ఆశించే మరొక పురుగు టీదోమ. ఈ టీదోమ యొక్క పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు జీడి మామిడి లేత కొమ్మల్ని పూత రెమ్మల్ని ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఎర్రని జిగురు బిందువులు పూత రెమ్మలపైన నల్లటి పొడవైన కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. పూత పిందె మాడిపోయి రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. విపరీత పరిస్థితుల్లో చెట్టంతా కూడా మాడిపోయినట్టుగా తయారవుతుంది. ఈ టీదోమల నివారణకి జీడి మామిడి తోటల చుట్టూ ఇతర అతిథేయ పంటలైన జామ, వేప, కోకో, మునగ మొదలైన తోటలు లేకుండా జాగ్రత్త పడాలి. వేప చెట్లు జీడి మామిడి తోటల సమీపంలో ఉంటే తొలగించాలి. పురుగు మందుల పిచికారీ పురుగు ఆశించడానికి ముందుగానే చేపట్టాలి. టీదోమల నివారణ కోసం మొదటగా మోనోక్రోటోఫాస్ 1.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా లాంబ్డా సెహలోద్రిన్ 0.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కొత్త చిగుళ్లు వచ్చేటప్పుడు, అలాగే రెండవ దఫాగా క్లోరిపైరిపాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పూత దశలోనూ, అలాగే మూడవ దఫా ప్రొఫెనోఫాస్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి కాయలు ఏర్పడేటప్పుడు పిచికారీ చేసుకోవాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో వేసవికాలంలో తేనెటీగల సంరక్షణలో పాటించవలసిన జాగ్రత్తలు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నళిని గారితో పరిచయం.

వింటారు. తర్వాత జానపద గీతం, ఇంకా నువ్వుల పంట సాగులో మెళకువలు గురించి వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జంజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహరిక గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఆపద్భాంధవులు శ్రీమతి తాటికోల పద్మావతి గారి కథానిక వింటారు. 8:15 చిత్రగీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి, 8:40 దేశభక్తి గీతం, 8:45 హిందీ వార్తలు, 9:00 ఆంగ్ల వార్తలు, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సౌమ్య మిశ్రా గారిచే మైథిలి జానపద గీతాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ధారావాహిక ఆకాశవాణి వార్తా విభాగం వారు సమర్పణ ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమ అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. ప్రసార విశేషాలు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
1: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
0: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసీ 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసీ కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000కు పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
2: India's flex fuel journey expands from two-wheelers to four-wheelers, and this transition is significant. Today, India has over 30 crore two-wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని

0: చెప్పారు.
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code.
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: గూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నళిని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు.
1: డాక్టర్ నళిని గారు నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
1: మేడం, మీరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి. మేడం, ఈరోజు మనం రైతు సోదరుల కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చర్చించబోతున్నాం. అదేంటంటే, ఇప్పుడు వేసవి చూస్తున్నాం, ఎంత విపరీతమైన టెంపరేచర్స్ ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో ఈ తేనెటీగల సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి? తేనెటీగల పెంపకందారులు కానీ రైతు సోదరులు ఎవరైనా తేనెటీగలు పెట్టుకొని రాబడి తీసుకుంటుంటే కనుక వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు చర్చిద్దామండి. అయితే మేడం, ముందుగా తేనెటీగల పెంపకం అంటే ఏమిటి? రైతు సోదరులకి ఈ తేనెటీగల పెంపకం ఎందుకు చేపట్టుకోవాలని మనం సలహా ఇస్తాం, ఒకసారి చెప్పండి.
2: భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఉపాధి ఆధారిత వ్యవసాయ అనుబంధ రంగాలు చాలా ఉన్నాయండి. వాటిలో తేనెటీగల పెంపకం అంటే ఎపికల్చర్ ఒక ముఖ్యమైనది. ఎపికల్చర్ అంటే తేనెటీగలను శాస్త్రీయ పద్ధతిలో పెట్టెలలో పెంచి తేనె, మైనం, పుప్పొడి, రాయల్ జెల్లీ వంటి ఉత్పత్తులను పొందడానికి తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటామండి. ఇది రైతులకి రెండు విధాలుగా లాభం ఇస్తుంది. ఒకటి, తేనె ద్వారా అదనపు ఆదాయం, అండ్ పంటల్లో పరాగ సంపర్కం అంటే పాలినేషన్ పెరగడం వలన దిగుబడి అనేది అధికమవుతుంది. యూజువల్లీ 40% ఎక్కువ దిగుబడి అనేది మనం రప్పించవచ్చు. కొన్ని పంటల్లో 20-40% వరకు కూడా దిగుబడి పెరుగుతుందండి.
1: డాక్టర్ నళిని గారు, మన దగ్గర భారతదేశంలో ప్రధానంగా ఏ తేనెటీగల రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఏవి మనం కల్చర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి మేడం?
2: భారతదేశంలో ప్రధానంగా 5 రకాల తేనెటీగల జాతులు మనకు కనిపిస్తూ ఉంటాయండి. వీటిలో ఎపిస్ సెరానా ఇండికా అనేది మన ఇండియన్ బీ అంటాము. ఇది భారతీయ స్థానిక జాతి. పెట్టెల్లో పెంచడానికి అనుకూలంగా ఉంటుంది, అండ్ తక్కువ ఖర్చుతో మనం దీన్ని పెంచుకోవచ్చు. ఇది యూజువల్లీ 8-15 కేజీ హనీ ఈల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది పర్ కాలనీ పర్ ఇయర్ అండి. అది కాకుండా మనకి ఎపిస్ మెల్లిఫెరా, ఇది ఇటాలియన్ బీ కానీ యూరోపియన్ బీ అని కూడా అంటాము, విదేశీ జాతి. అధిక తేనె ఉత్పత్తికి ఇది ప్రసిద్ధి అండి. యూజువల్లీ 40-60 కేజీ హనీ ప్రొడ్యూస్ చేస్తుంది పర్ కాలనీ. అండ్ వాణిజ్య స్థాయిలో విస్తృతంగా పెంచుకునేది ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఎపిస్ మెల్లిఫెరా. దీన్ని ఇటాలియన్ బీ అండ్ యూరోపియన్ బీ అని కూడా అంటాం. అది కాకుండా 2 వేరే బీస్ కూడా ఉన్నాయండి. వీటిని మనం పెంచలేము, ఇది వైల్డ్గానే అవైలబుల్గా ఉండే స్పీషీస్. దానిలో రాక్ బీ, దోర్సెటా, ఎపిస్ దోర్సెటా అంటాము. ఇంకోటి లిటిల్ బీ అంటాము, ఎపిస్ ఫ్లోరియా. అది కాకుండా ఎపిస్ జీనస్కి సంబంధించింది కాకుండా వేరే జీనస్ కూడా ఉన్నాయి. ట్రైగోనా ఇరిడిపెనిస్ అనే ఒక బీ ఉంటుందండి, దీన్ని కూడా పెంచుతున్నారు తేనె కోసం. బట్ దీని తేనె ఉత్పత్తి అనేది చాలా తక్కువ, less than 0.5 kg పర్ ఇయర్ అండి. బట్ దీనిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ వల్ల ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేయడం కూడా జరుగుతుంది.
1: మేడం, తేనె అంటే అందరూ కేవలం దాని యొక్క రుచిని ఆస్వాదించడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే తేనెలో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే దీనిలో పోషక విలువలు ఏమున్నాయి, ఎవరెవరు ఈ తేనెని తీసుకోవడానికి బాగుంటుంది ఒకసారి చెప్పండి.
2: ముందుగా మనకి తేనె అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరు అన్నట్టు రుచి, స్వీట్నెస్ కోసమే అందరు ప్రిఫర్ చేస్తారు. అందుకనే మనకి డిఫరెంట్ రివల్యూషన్స్ అనేవి ఉన్నాయి, గ్రీన్ రివల్యూషన్ అట్లాగా. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వీట్ రివల్యూషన్ అని కూడా నేమ్ ఇచ్చారు దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి. అండ్ తేనెలో ఆ స్వీట్నెస్తో పాటు డిఫరెంట్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉన్నాయండి. దానిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, విటమిన్స్ అండ్ డిఫరెంట్ మినరల్స్ కూడా ఎక్కువ, అండ్ ఎస్పెషల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. దాంతోపాటు ఇది జీర్ణశక్తికి చాలా మెరుగుపరుస్తుంది, దగ్గు జలుబు లాంటివి తగ్గించడంలో కూడా మనకి సహాయపడుతుంది, అండ్ రోగ నిరోధక శక్తి ఎక్కువగా వస్తుందండి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల.
1: మేడం, అయితే ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో తేనె ఉత్పత్తికి అనుకూలంగా ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో అయితే మనం ఈ తేనె కల్టివేట్ చేయడానికి సులభంగా అలాగే ఎక్కువ తేనె ఉత్పత్తి చేయడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి మేడం.
2: ఈ అగ్రోక్లైమేటిక్ జోన్స్ విధంగా చూసుకుంటే న్యాచురల్గా కన్వీనియంట్గా ఉండే ప్లేసెస్ వచ్చి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు, అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నంద్యాల, అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో ప్రాంతాల్లో తేనెటీగలు బాగా పెరగడం జరుగుతుందండి. అది కాకుండా ఇప్పుడు ఏ ప్లేస్ అయినా కన్వీనియంట్ అని మనం చెప్పచ్చు.
1: సాధారణంగా తేనెటీగలు ఎక్కడ ఉండడానికి ఎటువంటి అనుకూల పరిసరాలను ఇష్టపడతాయి మేడం?
2: ముఖ్యంగా నీడ

0: ఎక్కువగా ఉండాలి,
1: చల్లగా ఉండాలి,
0: చల్లగా ఉండాలి, గాలి వెలుతురు ఉండాలి. అండ్ దాంతో పాటుగా మనకి పాలిన్ అండ్ నెక్టర్ అవైలబిలిటీగా ఉండే ఫ్లోరల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఇష్టపడతాయి. ఒకవేళ అది న్యాచురల్గా అవైలబుల్ కాకపోతే దాన్ని మనం పెంచడం కూడా చేయాల్సి వస్తుంది.
1: మేడం, తర్వాత మనకు ఏ ఏ పంటలు ఈ తేనెటీగలకు అనుకూలంగా ఉంటాయో కూడా చెప్పండి మేడం.
0: ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు పువ్వు ఎక్కువగా ఇవి ఇష్టపడతాయి. దాంతోపాటు పాలన్ ఎక్కువగా ఉండే కొబ్బరి, మామిడి, జామ, లేదా మిల్లెట్స్లో మనం చూసుకుంటే సజ్జలు ఎక్కువగా ఇష్టపడతాయి. అండ్ ఆవాలు, యూకలిప్టస్, తాటి చెట్లు అండ్ రకరకాల అడవులు ఎక్కువగా మనకు కనిపించే అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా పాలన్ అండ్ నెక్టర్ రిచ్ సోర్సెస్గా ఉన్నవి ఎక్కువ ఇష్టపడతాయండి.
1: వేసవి విపరీతమైన టెంపరేచర్స్ చూస్తున్నాం మేడం, అంటే మనుషులు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఈ తేనెటీగలు అనేవి చాలా చిన్న జీవులు కాబట్టి వీటికి కూడా బాగా ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో చెప్పేది ఏంటంటే ఇవి గూళ్ళు వదిలేసి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వివిధ కారణాలతో. అయితే వేసవి కాలంలో తేనెటీగల కాలనీల మీద ప్రభావితం చూపించే ప్రధాన కారణాలు ఏవి ఒకసారి వివరంగా చెప్పండి.
0: సో వేసవి కాలంలో తేనెటీగల సంరక్షణ చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మరియు నీటి కొరత ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ కండిషన్లో ఉండవు ఈ టైంలో. దానివల్ల కూడా కాలనీ అనేది బాగా బలహీనం అయిపోయి సరైన సంరక్షణ చర్యలు కానీ మనం తీసుకోలేకపోతే తేనె ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు కాలనీ నష్టం కూడా సంభవిస్తుంది. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయడానికి కొన్ని సింప్టమ్స్ అనేవి మనం గమనించుకోవచ్చు. ఫస్ట్గా ఈ తేనెటీగల్లో డ్రోన్స్ అంటే మగ తేనెటీగలు అనేవి ఫస్ట్ బయటికి పంపించేస్తాయి. వాటి పాపులేషన్ ఓన్లీ ఫర్టిలైజేషన్కి మాత్రమే కాబట్టి ఫస్ట్ వాటిని ఫుడ్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని బయటికి పంపించేస్తాయి. అండ్ కూలి ఈగలు అనేది మరణించడం ఎక్కువగా మనకి ఆ బాక్సుల చుట్టూ మనం గమనించవచ్చు. అండ్ చీడపీడలు కూడా ఎక్కువగా గమనిస్తాము, ఎందుకంటే కాలనీ వీక్ అయిపోద్ది, డిఫెన్సివ్ మెకానిజం ఉండదు కాబట్టి చీడపీడలు ఎక్కువగా వస్తాయి. అండ్ ఈ లక్షణాలు భారతీయ తేనెటీగ అంటే ఎపిస్ సెరానా ఇండికాలో ఎక్కువగా కనిపిస్తాయి, అండ్ యూరోపియన్ బీలో తక్కువగా కనిపిస్తాయి. అందుకే దాన్ని కూడా మనం కల్టివేషన్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం.
1: ఇంకా ఏమేమి కారణాలు ఉంటాయి మేడం ప్రభావితం చేసేటివి?
0: అధిక ఉష్ణోగ్రతల్లో గమనించాలండి, తీవ్రమైన ఎండల వల్ల ఒత్తిడికి గురవుతాయి. దానివల్ల బ్రూడ్ అంటే కామ్స్ లో ఉష్ణోగ్రత పెరిగిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ నీటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. తేనెటీగలు గూళ్ళని చల్లగా ఉంచడానికి నీటిని ఉపయోగిస్తూ ఉంటాయి, అందుకని అవి అందుబాటులో లేకపోవడం కూడా మనం గమనించవచ్చు. అండ్ మనం ముందు చెప్పినట్టే ఫ్లవర్స్ అనేది నెక్టార్ సోర్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మైనం కూడా ఆ వ్యాక్స్ కాంబ్ ఏదైతే ఉంటుందో కరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి.
1: ఇటువంటి పరిస్థితుల్లో మేడం వేసవిలో ఎక్కువగా ఉన్నప్పుడు తేనెటీగలు ఈ గూళ్ళు వదిలిపోకుండా ఉండాలంటే మనం ఏ విధంగా నివారించవచ్చు?
0: మనం నీడను ఏర్పాటు చేసుకోవాలి. పెట్టెలు, ఈ తేనె బాక్సులు ఏవైతే ఉన్నాయో చెట్ల కిందకి లేదా షేడ్ నెట్ కిందకి మనం మార్చుకోవాలండి. కాలనీలను నీడ ఉన్న ప్రదేశాలకి మార్చడం, ఒకవేళ షేడ్ నెట్ వేయలేకపోతే మనం గడ్డిపాకలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు 40 కానీ దాటిపోతూ ఉంటే ఆ గడ్డిని 1-2 సార్లు డే టైంలో రిక్వైర్మెంట్ని బట్టి తడుపుతూ ఉంటే ఆ తేమ వల్ల కూడా మనకి ఆ చల్లదనం అనేది రోజంతా ఉంటుంది. తర్వాత మంచినీరు, తాగునీరు అనేది ప్రొవైడ్ చేయాలి. తేనెటీగల సమీపంలోనే శుభ్రమైన నీరును అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. వేసవిలో తేనెటీగలు బయట నుండి నీటిని తెచ్చి ఆ గూళ్ళల్లో రెక్కల్ని కొట్టి ఆ గాలి ఆవిరి అవ్వడం వల్ల టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. దీన్నే ఫ్యానింగ్ మెకానిజం అంటాం మనం. సో దీనికోసం నీటితో నింపిన మట్టి కొండలను మనం ఆ చుట్టుపక్కల వేలాడదీయచ్చు. దాని అడుగు భాగంలో ఒక చిన్న రంధ్రం చేసి పత్తిని అమర్చితే అది చుక్కలు చుక్కలుగా కింద పడుతూ ఉంటుంది. ఆ పడిన వాటర్ డిస్పర్స్ అయిపోకుండా కింద మనం వుడెన్ లాగ్స్గానే ఉన్న పెడుతూ ఉంటే అక్కడే తేమ ఉండడం వల్ల అవి వాటి గూళ్ళకి క్యారీ చేయడం ఈజీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి మనకు గాలి ప్రసరణ కూడా చాలా ఇంపార్టెంట్. గాలి బాగా వెళ్తూ ఉండడం వల్ల ఆ వెంటిలేషన్ వల్ల కూల్ అనేది, ఆ కూల్నెస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సరిగ్గా గాలి ప్రసరణ కోసం పెట్టె హైట్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్టాండ్ హైట్ మార్చుకోవాలి. కాకపోతే దీనిలో ఒక జాగ్రత్త మెలకువలు పాటించాల్సింది ఏంటంటే, హైట్ పెంచినప్పుడు ఆ బ్రూడ్ హైవ్ ఎంట్రన్స్ అనేది వేరే న్యాచురల్ ఎనిమీస్కి ఈజీగా అవైలబుల్గా లేకుండా ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి. కాలనీకి బలాన్ని పెంచాలండి. బలాన్ని పెంచడానికి ఎక్కువగా మనం బ్రూడ్ శత్రువులు లేకుండా చూసుకోవాలి, చీడపీడలు ఏమీ లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఫుడ్ సోర్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనమే ఆర్టిఫిషియల్గా షుగర్ సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. 50% షుగర్ సిరప్ అనేది ఇవ్వాలి. 1:1 రేషియోలో మనం 1% వాటర్ తీసుకుంటే అదే శాతం షుగర్ని మిక్స్ చేసి మనం ప్రొవైడ్ చేయాలండి. దీంతోపాటు దాని న్యాచురల్ ఇమ్యూనిటీని కూడా ప్రివెంట్ చేసుకోవాలి.
1: మేడం, వేసవికాలంలో ముఖ్యంగా ఈ తేనెటీగ పెంపక కేంద్రాల మీద దాడి చేసేటువంటి కీటకాలు అలాగే శత్రువులు ఏమున్నాయి, వాటి నుంచి ఎలా మనం సంరక్షణ చేపట్టుకోవాలి?
0: సో ముఖ్యమైనవి దీనిలో వచ్చేసరికి వ్యాక్స్ మాత్స్ అంటామండి, మైనం పురుగులు. పురుగులు తేనెపట్టులో సొరంగాలు చేసేసి మైనాన్ని, పుప్పొడిని, బ్రూడ్ అంటే ఆ పెరిగే దశలు ఉంటాయి కదా, గుడ్డు కానీ, లార్వా కానీ, ప్యూపా కానీ, వాటి మీద తింటూ ఉంటాయి. సో వేసవిలో సంరక్షణ లేని పెట్టలకు ఇది తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అంటే వెబ్బింగ్ లాగా మనకి రంధ్రాలు కానీ దుర్వాసన కానీ వస్తూ ఉంటే ఈ పురుగు అనేది అటాక్ అవుతుంది అని సింప్టమ్స్. దీన్ని నివారించుకోవడానికి మనము కాలనీ బలాన్ని పెంచుకోవాలి, తేనె పెట్టెలను శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి మన మెయిన్ చీమలు అండి. చీమలు కూడా ఫుడ్ స్కేర్సిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ వీక్ కాలనీస్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ హనీని కూడా రాబ్ చేయడానికి కూడా ఇవి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాయి. సో దీనికోసం మనం పెట్టెల స్టాండ్లు ఏవైతే ఉంటాయో అవి భూమిని తాకే చోట స్టాండ్ల కింద నీళ్లు కానీ మనం ఏర్పాటు చేసుకుంటే ఒక కప్స్లో పెట్టి అవి పైకి చేరకుండా ఉంటాయి. అలాగే గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఆ స్టాండ్లకి రాస్తే అది అక్కడే ట్రాప్ అయిపోతాయి, పైకి వెళ్ళలేవు. దాంతోపాటు కందిరీగలు కూడా ఈ టైంలో వాటికి కూడా పాలన్, నెక్టార్ సోర్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీటి మీద దాడి చేసి ఆ ఉన్న హనీ ఏదైతే పెట్టెల్లో ఉంటుందో వాటిని రాబ్ చేయాలని అనుకుంటాయి. సమీపంలో ఉన్న ఈ కందిరీగ గూళ్ళని మనం గమనించుకొని తొలగించాలి. ఇంకోటి వర్రో మైట్స్, నల్లి అంటారు దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ ఎనిమీ అండి. దీనికి యూజువల్గా బలహీనంగా ఉన్న కాలనీల మీద ఎక్కువ దాడి చేస్తాయి. ఈ మైట్స్ని నివారించడానికి మనకి మైటిసైడ్స్ చాలా ఉంటాయి. మనకి దగ్గరలో అవైలబుల్గా ఉన్న మైటిసైడ్స్ని మనం వాడచ్చు. మైటిసైడ్స్ వాడేటప్పుడు ఆల్రెడీ హనీ స్టోర్ చెయ్యని కాంప్స్ ఉంటే మాత్రమే వాడాలి. హనీ స్టోర్ చేసి ఉంటే మాత్రం కెమికల్స్ ఏమీ వాడకూడదు. నెక్స్ట్ హైవ్ బీటిల్స్ అని చిన్న చిన్న పురుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా అండి ద మేజర్ రీజన్ వీటన్నిటికీ అటాక్ చేయడానికి కాలనీ బలంగా లేకపోవడం. బలంగా ఉంచడానికి మనం దానికి అడిషనల్గా న్యూట్రిషన్, దానికి కావాల్సిన కన్వీనియంట్ టెంపరేచర్స్ ఇచ్చి మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. పక్షుల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి, సైంటిఫికల్లీ మెరాప్స్ ఓరియంటాలిస్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే గూళ్ళు ఉన్న చోట అక్కడే చెట్ల కొమ్మల మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ తేనెటీగలు తేనె సేకరణ కోసం బయటకు వస్తాయో వాటిని ఇంకా పట్టుకొని తింటూ ఉంటాయి. సో ఇలాంటి బర్డ్స్ ఉన్నాయా చూసుకొని, బర్డ్స్ క్యారర్ ఉంటాయి కదా, సౌండ్ మెకానిజమ్స్ ఇలాంటివన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి.
1: ఈ తెల్ల చీమలు మేడం, ఇవి కూడా ఏమైనా నష్టం చేస్తాయి కాలనీస్కి?
0: తెల్ల చీమలు అంటే దీన్ని మనం టెర్మైట్స్ అంటాము, చెదపురుగులు అని కూడా. బీ బాక్సెస్ అనేవి చెక్కతోనే తయారు చేస్తారు కాబట్టి అవి ఎక్కువగా ఆ చెక్కను తినడానికి కోసం వాటి మీద అటాక్ చేస్తుంటాయి. డైరెక్ట్గా కాంబుకి ఫస్ట్ నష్టం కలిగించవు, ఆ చెక్క కోసం వచ్చిన తర్వాత దాని పక్కనే ఉన్న కాంబ్స్కి కూడా ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటాయి.
1: మేడం, తర్వాత వేసవికాలంలో ప్రధానంగా ఈ తేనెటీగల పెంపకంలో కనిపించే వ్యాధులు ఏమిటి, వాటిని ఎలా నివారణ చేసుకోవాలి సోదరులు ఒకసారి చెప్పండి.
0: సో 3-4 రకాల వ్యాధులు ఉన్నాయండి. దానిలో కొన్ని బ్యాక్టీరియా, కొన్ని వైరస్ల ద్వారా కలిగే వ్యాధులు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధానంగా మనం గమనించుకోవాల్సిన కామన్ పాయింట్ ఏంటంటే అన్నిటికీ తేనెటీగలు స్ట్రెస్లో ఉండడం అండ్ వీక్గా ఉండడమే వాటి మెయిన్ రీజన్ అండి. సో ఫస్ట్గా మనం అమెరికన్ ఫౌల్ బ్రూడ్ అంటారు, ఇది పానీబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా మనకి వస్తుంది. బ్రూడ్ కప్పులు లోపలికి దిగిపోవడం, యూజువల్గా అవి బ్రూడ్స్ ఎప్పుడైతే ఫిల్ అయిపోతాయో వాటి మైనంతో కప్పేస్తాయి, ఆ కప్పులు కానీ లోపలికి దిగిపోవడం, దుర్వాసన రావడం ఇలాంటివి ఉంటే మనం ఈ బ్యాక్టీరియా అటాక్ అయిందని రైతులు గమనించుకోవచ్చు. పరిశుభ్రత లేకపోతే ఈ వేడి వేసవి కాలంలో ఈ డిసీజ్ అనేది వేగంగా వ్యాప్తిస్తూ ఉంటుంది. ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగానే అయితే కొన్నిసార్లు ఆ బ్రూడ్ ఆ బాక్స్ అంతా నాశనం మనమే చేయాల్సి వస్తుంది, లేదంటే మిగిలిన బాక్సెస్ కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ అంటారు, ఇది కూడా మెలిసోకోకస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారానే వస్తుంది. పసుపు రంగులో మెలికలు తిరిగిపోయిన లార్వాలు కానీ, అసమానంగా ఉండే బ్రూడ్. యూజువల్గా అన్ని స్టేజెస్ కామన్గా ఒకేలాగా గ్రోత్ ఉంటాయి, అలా కాకుండా అసమానంగా మనం బ్రూడ్ కానీ గమనిస్తే ఇది ఈ డిసీజ్ యొక్క సింప్టమ్స్. సరైన ఆహారం, మంచి నిర్వహణ చేసుకుంటే ఇది దీన్ని మనం నియంత్రించవచ్చు. అండ్ చాక్ బ్రూడ్ అనే ఇంకో డిసీజ్ ఉంటుందండి, అది ఆస్కోఫోరా అనే ఒక శిలీంద్రం వల్ల వస్తుంది. బలహీనమైన లేదా ఒత్తిడితో లోనైన కాలనీస్ మీద ఇది ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి. తెలుపు లేదా నలుపు రంగు మమ్మీస్ లాగా ఫామ్ అయిపోయిన లార్వాలు, అంటే గట్టిగా స్టోన్ లాగా అయిపోతాయి పట్టుకుంటే లార్వా, అలా ఉన్న లార్వాలు ఈ డిసీజ్కి సింప్టమ్స్ అండి. మంచి గాలి ప్రసరణ ఉండి బలమైన కాలనీస్ ఉంటే ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు. అలాగే నొసిమా డిసీజ్, ఇది కూడా ఒక సూక్ష్మ పరాన్నజీవుల వల్లనే వస్తుంది. అధిక వేడి అండ్ పోషకాహార లోపం ఉన్నప్పుడు ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. తేనె ఉత్పత్తి తగ్గిపోవడం, గూడు ప్రవేశం వద్ద మల విసర్జన కనిపిస్తూ ఉంటే ఇది దీని లక్షణాలు. అండ్ రాణి తేనెటీగ పనితీరు మీద కూడా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి. శుభ్రమైన నీరు అండ్ సరైన ఆహారం ఇస్తూ ఉంటే ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు.
1: డాక్టర్ నళిని గారు, చివరిగా ఇప్పుడు రైతు సోదరులు కానీ, యువత కానీ లేదా మహిళలు కానీ ఎవరైనా ఇలా ఈ బ్రూడ్స్ పెట్టుకొని బాక్సెస్తో తేనెటీగల సంరక్షణ పెంపకం చేసుకుంటున్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం వేసవిలో వీటిని కాపాడగలుగుతాం ఒకసారి చెప్పండి.
0: ముందుగా నీడను ఏర్పాటు చేసుకోవాలి, గాలి ప్రసరణ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మంచినీళ్ళ కొరత లేకుండా మంచినీళ్ళు మనం ప్రొవైడ్ చేయాలండి. దాంతోపాటు చీడపీడలని గమనించుకుంటూ ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళని కంట్రోల్ చేసుకునేలాగా చేసుకోవాలి. యువత, మహిళలు, రైతులు వీటన్నిటి మీద ఎక్కువగా ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు, దీన్ని ఉపాధి హామీగా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ సమ్మర్ మేనేజ్మెంట్లో కేవలం ఈ సమ్మర్ గురించి ఆలోచించకుండా సమ్మర్ తర్వాత నెక్స్ట్ వర్షాకాలం అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ ఎక్కువగా ఫుడ్ దొరుకుతుంది హనీబీస్కి, అప్పుడు అవి స్ట్రాంగ్గా హనీ కలెక్ట్ చేసి ఎక్కువగా హనీ కలెక్ట్ చేసుకోవాలి అని మనం అనుకుంటే ఈ టైంలో వాటిని పాపులేషన్ తగ్గిపోకుండా అవి బలంగా
1: వాటికి పూర్తిగా ఆహారం దొరికి అవి నిలదొక్కుని బాగా పెరిగేంత వరకు జాగ్రత్త కాపాడుకోవాలి
0: దానికోసం ముందు ఇది ప్రీ కేర్ లాగా.
1: ధన్యవాదాలండి డాక్టర్ నళిని గారు. ఈరోజు మనం రైతు సోదరుల కోసం లేదా యువత కానీ మహిళలు ఎవరైతే తేనెటీగలు సంరక్షణ చేయబడుతున్నారో వారి కోసం ఈ వేసవిలో పెరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో నేపథ్యంలో తేనెటీగల సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, వీటి మీద ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి, ఎలా జాగ్రత్తలు వహిస్తే మనం మంచి రాబడి తీసుకోగలుగుతామని చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: వేసవి కాలంలో తేనెటీగల సంరక్షణలో పాటించవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నళిని గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు పంట సాగులో మెళకువలు ఈ అంశం గురించి వింటారు.
1: నూనె గింజల్లో నువ్వులు చాలా ప్రధానమైన పంట. నువ్వుల్లో నూనె 45 నుండి 55% వరకు ఉంటుంది. అంతేకాక సెసామిన్, సెసమోలిన్ అనే రసాయనాలు ఉండటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల నువ్వుల నూనె చర్మానికి మంచిదిగా చెప్పుకుంటాము. 25 డిగ్రీల నుండి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నువ్వు పంట మంచి ఎదుగుదలను అలాగే అభివృద్ధిని కనపరుస్తుంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నట్లయితే విత్తనాలు మొలకెత్తవు. అలాగే పుష్పించే దశలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటే కనుక ఫలదీకరణ జరగకుండా ఆగిపోతాయి. అలాగే వీటికి నీరు నిల్వ ఉండని తేలిక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్లము అలాగే క్షార నేలలు పనికిరావు. ఈ పంటను రబీ కాలంలో అయితే డిసెంబర్ 15 నుండి జనవరి వరకు అనుకూలంగా దీని పంటకాలను చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంచు ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు జనవరి నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చు. మంచు కురుస్తున్నప్పుడు నువ్వు విత్తనాలు వేయకుండా ఉండటమే మంచిది. అలాగే వీటి రకాల గురించి చూసినట్లయితే ఎలమంచిలి 11 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 300 నుండి 400 కిలోల దిగుబడిని ఇస్తుంది. అలాగే దీనిలో నూనె శాతం 52.5% వరకు వస్తుంది. పంటకాలం 80 నుండి 85 రోజులు ఉంటుంది. ఇది ఖరీఫ్ అలాగే రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 17 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 350 నుండి 450 కిలోలుగా చెప్పుకోవచ్చు. నూనె శాతం 52.5%, దీని పంటకాలం 70 నుండి 75 రోజులు. ఇది ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఖరీఫ్ రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 66, దీని సగటు దిగుబడి ఎకరానికి 500 నుండి 600 కిలోలు వస్తుంది. నూనె శాతం 51.5% ఉంటుంది. పంటకాలం విషయానికొస్తే 80 నుండి 85 రోజులు. దీని విత్తన మోతాదు విషయానికొస్తే ఎకరానికి 2.5 కిలోలు విత్తనాలు సరిపోతాయి. మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తనానికి సమపాళంలో ఇసుక కలిపి చల్లుకోవాలి. ఈ నువ్వు పంటకు నేల తయారీ ఏ విధంగా ఉండాలంటే విత్తడానికి ముందు నేలను మెత్తగా దుక్కి చేసుకోవాలి. నేలను 20 నుండి 25 సెంటీమీటర్లు లోతు వరకు దున్నుకోవడం వల్ల మొక్కలకు అందవలసిన తేమ అలాగే పోషకాలను అందించవచ్చు. అలాగే ఎరువులు ఏ విధంగా వేసుకోవాలంటే 1 ఎకరానికి పశువుల ఎరువు 4 టన్నులు, నత్రజని 16 కిలోలు, భాస్వరం 8 కిలోలు, పొటాష్ 8 కిలోల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నత్రజనిలో సగభాగం విత్తిన 30 రోజులకు వేసి నీరు పట్టుకోవాలి. మిగిలిన సగభాగం మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులు ఆఖరు దుక్కులో పశువుల ఎరువుతో కలుపుకుని వేసుకోవాలి. అలాగే నీటి యాజమాన్యం విషయానికొస్తే నువ్వు పంట నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. ఒకసారి పంట కుదురుకున్నాక ఎంతటి బెట్ట పరిస్థితులైనా తట్టుకోగలుగుతుంది. అధిక దిగుబడి పొందటానికి విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత దశ, కాయ అభివృద్ధి అలాగే గింజ కట్టే దశల్లో తడులు ఇవ్వాల్సి ఉంటుంది.

0: ఈ సస్యరక్షణ విషయానికొస్తే ముందుగా తామర పురుగుల గురించి చూస్తే, పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. అలాగే తెల్లనల్లి, ఈ నల్లి ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈ నెల పొడవుగా సాగు కింది వైపునకు ముడుచుకుపోయి దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు గురించి తెలుసుకున్నట్లయితే, తొలిదశలోనే గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినటం వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసి ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటను నష్టం చేస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: మీరింతవరకు నువ్వు పంట సాగులో మెళకువలు ఈ అంశం గురించి విన్నారు.

0: ఈనాటి పంట సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. వికసిత భారత్ కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె లెనిన్.
1: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
2: నమస్తే.
1: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
2: అయితే మన ప్రధానమంత్రి గారు 15 నవంబర్ 2023 ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడాల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
1: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
2: అయితే ఇప్పుడు మనం 26 ఉన్నాం, కానీ 23 చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా SCRP సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
1: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందా?
2: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
1: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
2: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
1: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా ధర్తీ ఆభ ఈ కార్యక్రమాలు తీసుకొచ్చారు. మరి ఇవి కూడా 2023 నుంచి అమలవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనవి.
2: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
2: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది

0: అంటే విలేజ్ లో ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్ అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలను గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలను కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా May 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం
1: జరిగింది.
0: దానికి ఏంటంటే జన్ భాగీదారి సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్ కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్
1: డిసీజ్.
0: అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్ర స్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి మనకు, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి. అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం, అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ, అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలా అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా, తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్నట్టు ప్రాధాన్యత తెలియకపోవడం. ప్రయత్నం చేశారు, చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగా పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఆపద్బాంధవులు శ్రీమతి తాటికోల పద్మావతి గారి కథానిక వింటారు.
1: అర్ధరాత్రి 1 గంట తర్వాత రాజమండ్రిలో గామన్ బ్రిడ్జి దగ్గర విశాఖపట్నం వెళ్లే బస్సు ఆగింది. లగేజీ చేత పట్టుకుని దిగింది ప్రసన్న. అప్పటిదాకా బాగా ఉన్న ఆకాశం కాస్త ఉన్నట్టుండి మేఘాలు కమ్మాయి. ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవటం ప్రారంభించింది. దానికి తోడు ఒకటే హోరుగాలి. ఆ వర్షంలో ఎటువెళ్లాలో తెలియటం లేదు. బస్సు కాస్త వెళ్లిపోయింది. ప్రసన్న కొవ్వూరులో ఉన్న తన స్నేహితురాలింటికి వెళ్లాలి. ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లికి వస్తున్నారు. అక్కడ ఎటువంటి ఆటోలు గాని కార్లు గాని కనిపించలేదు. ఒక గట్టుమీద బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. తన స్నేహితురాలు రమణి బస్సు దిగగానే ఆటో పంపిస్తానంది. 2 సార్లు ఫోన్ చేసినా కలవటం లేదు. అరగంట గడిచింది. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. ఇప్పుడు ఎలా వెళ్లాలి ఈ గాలివానలో అనుకుంటూ, అలాగే ఏమైనా ఆటోలు అటువైపు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నది. వర్షం పెద్దది కావడంతో తడిసిపోతున్నది. ఎదురుగుండా బ్రిడ్జి దగ్గర అంతా కంకర

ఇసుక పోసి రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు. అరగంట తర్వాత ఒక రిక్షా వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. ఏమ్మా రిక్షా కావాలా అన్నాడు. ఆ గుడ్డి లైట్ల వెలుతురులో అతని ముఖం చూసింది. ముఖమంతా నల్లని మచ్చలు, నుదుటి మీద కాలిన గాయం. ఆ చలికి తట్టుకోలేక నోట్లో బీడి ఎర్రగా కాలుతూ కనిపిస్తున్నది. మాసిపోయిన బనియన్ మీద ఎర్రతువాల గళ్లలుంగి కట్టుకుని ఉన్నాడు. రిక్షా కావాలా అమ్మా అన్నాడు మళ్ళీ. పైనేమో టాపు సరిగా లేదు, అంతా పాత రిక్షాలాగా ఉన్నది. ఇందులో ఎక్కితే సరిగ్గా చేరుకుంటానో లేదో, ఎందుకులే మరి కాసేపు ఉంటే ఏదైనా వాహనం ఇటు రావచ్చు అనుకుని ఎదురు చూస్తున్నది. అతడు మళ్లీ వచ్చి అడిగాడు, ఎక్కడికి వెళ్లాలో చెప్పండమ్మా, నా రిక్షాలో తీసుకువెళ్తాను అన్నాడు. ఈ సమయంలో మరి ఏ ఆటోలు ఇటువైపుకి రావు అన్నాడు కూడా. ఇంతసేపు వానలో ఉండి తడుస్తూ ఆ రిక్షాలో వెళ్లడం కన్నా కాసేపు ఇక్కడే ఉంటే మంచిది. అతని మీద నమ్మకం కుదరలేదు ప్రసన్నకి. మనిషిని చూస్తే అతను మంచివాడు కాదని అంచనా వేసుకుంది. 4 గంటల సమయంలో అటుగా వెళ్తున్న ఓ కారు వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్లాలి, అడ్రస్ చెప్పమన్నాడు కారు డ్రైవర్. ఆ చీకట్లో కారులో ఎవరున్నారో కూడా తెలియలేదు. కొవ్వూరు సాయిబాబా గుడి దగ్గర అని చెప్పింది. ఎక్కమంటూ కారు వెనుక డోర్ తీసి ఆ కారులో ఉన్న ముసలావిడను కిందకి దింపేసి ప్రసన్ననెక్కించుకుని కారు బయలుదేరింది. ఆ ముసలామె ఆపండి ఆపండి అంటూ అరుస్తున్నా కూడా వాళ్లు వినిపించుకోకుండా వెళ్లిపోయారు. రిక్షా అతను మళ్లీ వచ్చాడు. ఆ ముసలామె ఆ కారులో ఒక అమ్మాయిని ఎక్కించుకుని వెళ్లిపోయారు అని చెప్పింది. నన్ను బలవంతంగా ఇక్కడ దింపేశారు, నేను రాజమండ్రి వెళ్లాలి అన్నది దీనంగా. అప్పుడు అర్థమైంది రిక్షావాలాకి. ఆ అమ్మాయి ఇందాకటినుంచి తన రిక్షాలో ఎక్కమంటే ఎక్కలేదు. ఎక్కడికి వెళ్లాలో పాపం ఏమో, ఆడపిల్ల, వాళ్లు ఏం చేస్తారో, ఆ పిల్లను సరిగ్గా తీసుకువెళ్తారో లేదో, ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మటానికి వీల్లేకుండా ఉంది అంటూ బాధపడ్డాడు. ఆ ముసలామ్మను చూసి, ఈ వర్షంలో మీరు మాత్రం ఎలా వెళ్తారు, వాన తగ్గే వరకు ఇక్కడే కూర్చోండి, వర్షం వెలిశాక నేను నా రిక్షాలో తీసుకువెళ్తానన్నాడు. ఆ ముసలామె అక్కడే కూర్చుని ఉన్నది. రిక్షావాలాకి అనుమానం వచ్చింది. అమ్మా మీరిక్కడే ఉండండి, నేను వచ్చే వరకు ఎటూ వెళ్లవద్దు అంటూ తన రిక్షా ఎక్కి వేగంగా తొక్కుకుంటూ బయలుదేరాడు. అతడు ఆలోచన నిజమైంది. వాళ్లు సాయిబాబా గుడి దగ్గరికి తీసుకువెళ్లకుండా ఒక పాడుబడిన స్కూల్ దగ్గర ఆపారు. ఆ అమ్మాయి వదలండి వదలండి, నన్నేం చేయొద్దు అంటూ పెద్దగా కేకలు వేస్తున్నది. కారులో ఉన్న మరో ఇద్దరు ఆమె నోరు గట్టిగా మూసేశారు. ఒకడు కదలకుండా పట్టుకున్నాడు. బయట చీకటి, వర్షం తోడైనాయి. అనవసరంగా వీళ్ల కారులో ఎక్కి ప్రమాదంలో చిక్కుకున్నాను, ఆ రిక్షా ఎక్కినా బాగుండేదేమో అనుకున్నది ప్రసన్న భయంగా. అంత దూరంలో రిక్షా ఆపాడు. ఆ వర్షంలోనే తడుస్తూ వెనక నుంచి వచ్చి కారు దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో వెనక అద్దాల మీద గట్టిగా కొట్టాడు. అద్దాలు భళ్ళున బద్దలైనాయి. కారులో ఉన్న 4 డోర్ తీసుకుని బయటికి వచ్చారు. ఆడపిల్లని మోసం చేయడానికైనా మీరిక్కడికి తీసుకువచ్చారు, ఇప్పటికే పోలీసులు మీకోసం బయలుదేరారు అనగానే వాళ్లల్లో భయం మొదలైంది. కారునక్కడే వదిలి 4 పారిపోయారు. ప్రసన్న అతనికి 2 చేతులెత్తి నమస్కరించింది. దేవుడిలాగా వచ్చి నా ప్రాణాన్ని మానాన్ని కాపాడావు, నిజంగా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ రిక్షాని నిన్ను చూసి చిన్నచూపుకు చూశాను, నాకు గుణపాఠం నేర్పాడా దేవుడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చూడమ్మా, మనుషుల రూపాన్ని చూసి మోసపోతారు, వారి మనసుల్లో ఏముంటుందో తెలుసుకోలేరు, పదమ్మా మా ఇంటికి వెళదాం అన్నాడు. ప్రసన్న మాట్లాడకుండా వచ్చి అతని రిక్షా ఎక్కింది. తిరిగి గామన్ బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. ఆ ముసలామె కూడా అక్కడే కూర్చొని ఉంది. అమ్మాయి నిన్ను మీ ఇంటి దగ్గర దింపమంటావా అన్నాడు రిక్షావాల. ఆ ముసలామె ఆ పిల్లవైపు చూసి, నిన్ను ఆ పోకిరీ వెధవులేమైనా చేశారా అమ్మా, నిన్నలా తీసుకువెళ్తుంటే నాకు చాలా భయం వేసిందనుకో, వాళ్లు నిన్ను ఏం చేస్తారోనని కంగారు పడ్డాను, పెద్దదాన్ని, వాళ్లను ఎదిరించే శక్తి నాకు లేదు, ఎలాగైనా ఆ భగవంతుడే నిన్ను కాపాడాలని కోరుకున్నాడు, దేవుడే నీకు మేలు చేశాడు, ఈ రిక్షా అబ్బాయి రాకపోతే
నీ గతి

ఏమై ఉండేది? ఒక్కసారి ఆలోచించమండి. నిజమే బామ్మ, మీరు చెప్పింది అక్షరాలా నిజం. అతను తన రిక్షా ఎక్కమని అడిగినా నేనే ఒప్పుకోలేదు. ఆ డొక్కు రిక్షాలో వెళ్లటం నాకిష్టం లేకపోయింది. నా హోదాకి తగినట్లు కారులో వెళ్లాలనుకున్నాను. అన్నా, నన్ను క్షమించు. నీ అవతారాన్ని చూసి నువ్వు ఒక రౌడీవో గూండావో అనుకున్నాను. నీ ముఖం చూస్తే నాకు అలా అనిపించింది. నువ్వే నన్ను తీసుకెళ్లి మోసం చేస్తావని భయపడ్డాను. నిజంగా నువ్వు నా పాలిట దేవుడివి. ఆపద్భాంధవుడులా వచ్చి రక్షించావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వే కనుక రాకపోయి ఉంటే నా బతుకేమైపోయి ఉండేది అంటూ బాధపడింది. మీ ఆడపిల్లలంతా ఇంతేనమ్మా, సూటూ బూటూ దాబు దర్పం చూసి మోసపోతారు. మనిషి అందవికారకంగా ఉన్నంత మాత్రాన వాడు చెడ్డవాడని ఎలా అవుతాడు? అందుకే ఆడపిల్లలు తొందరగా మోసపోవడం జరుగుతున్నది. ఇప్పటికైనా చెబితే మీ ఇంటి దగ్గర దింపుతానన్నాడు. చూడమ్మాయి, నిన్ను చూస్తుంటే నా మనవరాలే గుర్తుకు వస్తున్నది. నీలాగా అందంగా ఉంటుంది, బాగా చదువుకున్నది, డబ్బున్నవాడినని చెప్పి దాన్ని మోసం చేసి వలలో వేసుకున్నాడు. ఆ పిల్ల వాడితో వెళ్లిపోయింది. 6 నెలలు గడిచాక వాడి మోజు తీరింది. వాడు ఒక దౌర్భాగ్యుడని తెలిసింది. పైసా సంపాదన లేదు, ఆస్తి ఉన్నదని నమ్మించాడు. ఆ పిల్లని నానా చిత్రహింసలు పెట్టేవాడు. ఆ బాధను భరించలేక నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నుంచి వాళ్లమ్మ పిచ్చిదైపోయింది. నేను ఇలా చెప్తున్నానని అనుకోకు. ఆడపిల్లల తల్లిదండ్రులు కళ్ల ముందు తమ పిల్లల జీవితాలు నాశనమైపోతుంటే చూస్తూ ఎలా ఉండగలరు? కడదాకా వాళ్ల కలల్ని కూల్చకూడదమ్మా. చిన్నప్పుడు పట్టుకున్న ఆ చేతుల్ని వదిలి ప్రేమించిన వాడి కోసం వెళ్లిపోవడం న్యాయమా? నా మనవరాలికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు అని నీతో చెప్పాను. ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండమ్మా అంటూ తన గుండెల్లో దాగిన బాధని వెళ్లబోసుకుంది. ప్రసన్న బామ్మగారికి 2 చేతులెత్తి నమస్కరించింది. మీ ఇద్దరినీ చూస్తుంటే ఆపద్బాంధవుల్లా ఉన్నారు. పరాయి మనిషి ఆపదిలో ఉంటే మనకెందుకులే అనుకోకుండా నాకు హితోపదేశం చేశారు. నేను నిజంగా అదృష్టవంతరాలిని. అన్నా, నన్ను రాజమండ్రి బస్టాండులో దింపు. నేను బస్సు ఎక్కి మా ఊరి వెళ్లిపోతాను అన్నది. మీ వాళ్ళింటికి వెళ్లవా అమ్మా అన్నాడు. ఇప్పుడు నాకు వెళ్లాలనిపించడం లేదు, నేను మా ఇంటికే వెళ్ళిపోతాను అన్నది. ఆ ముసలామతో పాటు ప్రసన్నని ఆ రిక్షాలో ఎక్కించుకుని బస్టాండులో దిగబెట్టారు. 10 నిమిషాల్లో గుంటూరు బయలుదేరిపోతున్న బస్సు రెడీగా ఉన్నది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను బామ్మ అంటూ బస్సెక్కి కూర్చున్నది. ప్రసన్న మనసు ఇప్పుడు వర్షం వెలిసిన ఆకాశంలాగా ఉన్నది. మనసు కూడా ప్రశాంతంగా ఉంది. బామ్మ చెప్పిన మాటలు నిజంగా వినకపోయి ఉంటే తన జీవితం బుగ్గిపాలయ్యేది. ఆ మోసగాడి మాటలు నమ్మి స్నేహితుల పెళ్లి కోసం వచ్చి అతనితో కలిసి తిరిగి వెళ్లిపోవాలనుకున్నాను. కొన్నాళ్లుగా అతను ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడ్డాడు. అమ్మా నాన్న తన కోసం కష్టపడి చదివించి ఇంత దాన్ని చేశారు. 1 సంవత్సరం క్రితం ప్రేమించిన వాడితో తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోవడం న్యాయమా? నిజంగా అతను మంచివాడైతే మా ఇంటికి వచ్చి అమ్మా నాన్నలతో మాట్లాడి మా పెళ్లి జరిపించమని అడిగేవాడు. నన్ను ఒంటరిగా రమ్మన్నప్పుడే ఆలోచించలేకపోయాను. అతన్ని నమ్మి వెళ్లి ఉంటే నిజంగా నేను మోసపోయేదాన్ని. తల్లిదండ్రుల్ని మోసం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగి ఉండేది. అమ్మా నాన్న నన్ను క్షమించండి. ఎప్పుడూ చెబుతూ ఉంటారు మీరు, ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండు, ఎవరిని పడితే వాళ్లని నమ్మకు అంటూ ఎన్నోసార్లు చెప్పారు. ప్రేమమైకంలో పడి మీ మాటలు పెడచెవిన పెట్టాను. నాలాంటి ఆడపిల్లలు ఊహల్లో తేలిపోయి బ్రతుకుతారు. నిజమైన ప్రేమ అనుకుంటారు. నా కళ్ళు తెరిపించారు ఆపద్బాంధవులు. నాకంట పడకపోతే నిజంగా నేను మోసపోయి నరకం అనుభవిస్తూ బలి అయిపోయి ఉండేదాన్ని, మీకు గర్భశోకాన్ని మిగిల్చేదాన్ని. నేను చాలా అదృష్టవంతురాలిని. మీ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయను. ప్రసన్న జరిగింది ఆపద్బాంధవుల వల్ల ప్రమాదం నుంచి బయటపడినందుకు సంతోషించింది. కూతురు ఇంటికి రాగానే అమ్మా వచ్చావా అంటూ తల్లి తండ్రి వాకిట్లోనే ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఇలాంటి వాళ్లనా నేను మోసం చేయాలి అనుకున్నాను. ఇంకెప్పటికీ ఏ తప్పు చేయకూడదని
మనసులోనే నిర్ణయించు.

0: తీసుకున్నది ప్రసన్న.
1: మీరింతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఆపద్బాంధవులు శ్రీమతి తాటికోల పద్మావతి గారి కథానిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రేయా ఘోషాల్ పాడిన ఆనంద్ చిత్రం నుంచి ఈ పాట, వేటూరి రచన కేఎం రాధాకృష్ణన్ సంగీతం.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

తర్వాత పాట కార్తీక్ హరిణి కారుణ్య మాలతి పాడిన సైనికుడు చిత్రం నుంచి, కులశేఖర్ రచన, హారిస్ జయరాజ్ సంగీతం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆదిత్య 369 చిత్రం నుంచి ఈ పాట, వేటూరి సుందరరామూర్తి రచన.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ వెనుజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేతో ఆయన న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాల గురించి చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఈస్ట్ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని చెప్పారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని, భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమేటివ్ రంగం, ఫార్మస్యూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాల్లో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అహ్మదాబాద్ గడ్డపై నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం నేడు ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో

0: స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకుని ఏ క్రీడా పోటీలోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు విచ్చేసిన వివిధ దేశాల క్రీడాకారులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేస్తూ,
1: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై. వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ షురూ హో రహీ హై. మే ఇస్ ఛాంపియన్షిప్ మే హిస్సా లేనే ఆయే సభీ దేశో కే అథ్లీట్స్ కా భారత్ మే స్వాగత్ కర్తా హూ. యే ఆయోజన్ పూరే దేశ్ కే లియే గర్వ కీ బాత్ హై. వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ అప్నే ఆప్ మే హెల్త్ ఔర్ వెల్నెస్ కీ డబల్ డోర్ లేకర్ ఆ గయీ హై.
0: 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్ కు అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా మొదలకు 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొనున్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ది అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. షిలాంగ్లో ఈరోజు జరిగిన ఈశాన్య ప్రాంత జోన్ 73వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సహజ వాయువు నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో తెలిపారు. ఎక్కడా ఎల్పిజి పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని ఆమె వెల్లడిస్తూ,
2: Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code. During the last 3 days, against the booking of 1.5 crore, the delivery 1.43 crore cylinders were delivered. As far as the commercial LPG is concerned, during the last 3 days, 19,372 ton of commercial LPG has been sold and 649 ton of auto LPG has been sold by the
0: దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీలు న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని చెప్పారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ఇక నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, స్వచ్ఛమైన, స్థిరమైన, స్వయం సమృద్ధి గల రవాణా రంగం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ సాంకేతికతను అభివృద్ధి పరిచామని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సాంకేతికత పాలనను మెరుగుపరచడంలో సంక్షేమ పథకాల అమల్లో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 12 సంవత్సరాల రిఫార్మ్స్ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికతను అవలంబించడం ద్వారా దేశవ్యాప్తంగా లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం మంత్రిత్వ శాఖలకు లభించిందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్, ఆహార భద్రత, డిజిటల్ కనెక్టివిటీ, అందుబాటులో ఉన్న భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
3: पिछले कई सालों से नरेंद्र मोदी जी का नेतृत्व में जो भी रिफॉर्म्स किए हैं और मेरे मिनिस्ट्री का संबंधित जितना रिफॉर्म्स हुआ है उसको लेकर के रिफॉर्म्स उत्सव मनाया गया है. पीएम विकास में जो ट्रेनिंग करके नए नए जॉब प्राप्त कर रहे हैं, स्किलिंग का जितना हमारा कार्यक्रम चल रहा है उससे बहुत फायदा हो रहा है और दूर दराज से भी लोग आए हैं. मैं मानता हूं कि ये बहुत बड़ा हमारे लिए एक मौका है जब हम अपने अचीवमेंट को लोगों के साथ भी हम साझा कर सकते हैं. इतना व्यापक प्राप्त किया है हमने सफलता.
0: प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात लो रेपु पर्यटिस्तारु. सूरत लो 18,800 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అదేవిధంగా 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం డామన్కు వెళ్లి అక్కడ 970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకు

0: స్థాపనలు చేస్తారు. డామన్లో నమో విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనంతో సహా సుమారు 1340 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. ఈ కొత్త విమానాశ్రయం టెర్మినల్ ప్రాంతీయ విమాన కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడంతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని సులభతరం చేస్తుంది. శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారుల్లో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమే అన్నారు. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్ను అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుందని చెప్పారు. సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. అంతకుముందు ఈ పథకానికి సంబంధించిన వాట్సాప్ చాట్బాట్ సంతోష్, పీఎం సూర్యగర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను ఋతుపవనాలు తాకాయని ఐఎండీ తెలియజేసింది. వీటి ప్రభావంతో కేరళ మాహిలలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త త్రిషాను బణిక్ పేర్కొంటూ,
1: The southwest monsoon has set in over Kerala today on 4th of June. Similarly, the isolated heavy to very heavy rainfall is expected over the Kerala, Karnataka. Isolated heavy rainfall is also expected over the Tamil Nadu during the next 7 days. Heavy to very heavy rainfall is also likely to continue over northeast India during next 5 to 6 days. Moderate to severe thunderstorm activity with wind speed up to 50 to 60 kmph is also likely over many parts of northwest, central,
0: భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్ కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ది అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తోంది. ముందుగా హిందీలోను, అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు, ఆ తర్వాత 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల పి సుశీల పాడిన అగ్గి బరాట చిత్రం నుంచి ఈ పాట. విజయ కృష్ణమూర్తి సంగీతం.
1: మబ్బులు తొలగెనులే.

0: ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పాడిన ఆరాధన చిత్రం నుంచి ఈ పాట శ్రీశ్రీ రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జిక్కి పాడిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుంచి ఈ పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

కరకు నేలను గుర కలువినర తెచ్చు తగ్గులు తొలిగే రోజు తెచ్చు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడు

ఆకాశవాణి జెన్ వి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: डॉक्टर पॉल अगर बात करें कि आम आदमी को क्या चाहिए, अच्छी शिक्षा, आवास मिल जाए और अच्छी स्वास्थ्य सेवा उपलब्ध हो और किफायती दाम पर जब आपको दवाएं मिलती हैं तो उससे बड़ी बहुत ही सुखद एहसास नहीं हो सकता एक आम आदमी के लिए। तो जन औषधि केंद्र ऐसे में कितने महत्वपूर्ण साबित हो रहे हैं?
1: जन औषधि केंद्रों के द्वारा हाई क्वालिटी जेनेरिक मेडिसिन जो गुणवत्ता में पूरी उतरती है उनको उपलब्ध किया जाता है। देश में 19,000 से ज्यादा जन औषधि केंद्रों का जाल बिछा हुआ है और बहुत तेजी से इसको 25,000 तक लगाने की प्लान है। ये इसमें हर रोज 10 लाख से ज्यादा व्यक्ति अपनी दवाइयां खरीदते हैं
0: जी।
1: किफायती दाम पे मिलती हैं। मार्केट में जो रेट होता है उससे आधी और कई दवाइयां तो सिर्फ 10% तक भी नीचे उनको उसका प्राइस से मिलता है। बहुत फायदा होता है। अगर हम देखें जब से ये प्रोग्राम चालू हुआ है तो लगभग 40,000 करोड़ रुपए की बचत भारत के नागरिक समाज को इस कार्यक्रम की वजह से उपलब्ध हुई है। और ये कार्यक्रम के द्वारा जो जन औषधि केंद्र हैं ये सब जगह, सब प्रदेशों में, सब जिलों में इसका डायमेंशन दिखाई देती है, इनकी प्रेजेंस दिखाई देती है। और दवाइयों के अलावा जो मेंस्ट्रुएशन के लिए पैड्स की भी उपलब्धि की गई है मेंस्ट्रुअल हाइजीन के लिए। और जब से ये वाला कार्यक्रम शुरू हुआ है 105 करोड़ से ज्यादा सुविधा नैपकिन जो है मेंस्ट्रुअल नैपकिन दिए गए जिसकी कीमत सिर्फ 1 रुपया है। तो ये दो काम कर रहा है, एक तो गुणवत्ता की दवाइयां मिल रही हैं, दूसरा व्यक्ति को बचत हो रही है और तीसरा इसकी वजह से एक्सेस बढ़ती है, व्यक्ति सेवाएं ले पाता है, इस्तेमाल करता है तो बीमारी रुकती है और उसका जो जायजा है वो हम रुपयों में नहीं ले सकते। इतना बड़े भले का ये कार्यक्रम है।
0: बिल्कुल श्रोताओं, नए भारत की जो स्वास्थ्य क्रांति की यात्रा है केवल नीतियों और आंकड़ों की कहानी नहीं है बल्कि करोड़ों लोगों के जीवन में आए वास्तविक परिवर्तन की गवाही भी है। डॉक्टर पॉल और डॉक्टर अरोड़ा, आप दोनों का धन्यवाद इस कार्यक्रम से जुड़ने के लिए।
2: बहुत बहुत शुक्रिया,
1: बहुत बहुत धन्यवाद।
3: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल, नए भारत की स्वास्थ्य क्रांति। इसमें भाग ले रहे थे नीति आयोग के पूर्व सदस्य डॉक्टर वीके पॉल और बिलासपुर एम्स के अध्यक्ष डॉक्टर एनके अरोड़ा। कार्यक्रम का संचालन कर रही थी प्रियंका अरोड़ा। यह कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
4: In the special series, you were listening to a discussion on 12 years of the Modi government transforming healthcare. Participants were Dr. V.K. Paul, former member Niti Aayog, and Dr. N.K. Arora, president, AIIMS Bilaspur. Moderator was Priyanka Arora. This program was produced and presented by the New Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పిస్తారు శ్రీమతి ఎండి ఆరిఫా బేగం. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవి భక్తి కీర్తనలు ఇంకా నాతీయ కలాం. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిస్థితులు, పర్యావరణ దినోత్సవం సందర్భంగా జి నియంత గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత ప్రకృతితో జీవిద్దాం, పర్యావరణ ప్రగతికి అడుగులు వేద్దాం, శ్రీ ఎస్ఎల్ఎన్ రాజుగారు అందించే విశేషాలు వింటారు. చివరిగా గాంధీ మార్గం. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ వై రామకృష్ణ. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ రామవరపు సుబ్బారావు గారి వీణావాద్యం వింటారు. 10:00 ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం, ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. మధ్యాహ్నం 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారు పాడిన లలిత భక్తి గీతాలు, ఇంకా గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు వింటారు.

1:30 వనితావాణి. ఈ కార్యక్రమంలో వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం చర్చా కార్యక్రమం. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. 3:00 టీమ్ టైం హిందీ చిత్రగీతాలు, 4:00 యువలయ క్విజ్ ప్రశ్నలు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన యమాంజనేయ యుద్ధం నాటకం నుంచి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కొరంపల్లి వెంకటేశ్వరరావు, హార్మోనియం శ్రీ అల్లాడి యేసుదాసు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వివిధ పంటల్లో పురుగుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు డాక్టర్ ఎస్ దయాకర్ గారితో పరిచయం వింటారు. 8:00 విజ్ఞానం మరియు పర్యావరణం కార్యక్రమంలో ప్రకృతి స్ఫూర్తితో పర్యావరణాన్ని కాపాడుదాం, భవిష్యత్ను రక్షించుకుందాం. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డీన్ విశ్రాంత ప్రొఫెసర్ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. 10:00 భీష్మ ప్రతిజ్ఞ సప్పా భారతి గారిచే హరికథా గానం వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే 11:45 వరకు ఈ కార్యక్రమం. రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మంచి మాట, తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మంచి మాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:48 దాటి 13 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 MHz పై ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.